5 గంటల 55 నిమిషాలు దాటి 57 సెకండ్లు. శ్రోతలందరికీ

జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ

జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాలతో

ಸಮಾಚಾರ ಪ್ರತ್ಯೇಕ ಪಡೆದ ಆಫರ್ಗಾ

0: లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తి రంజని కార్యక్రమం సమాప్తం.
1: సమర్పిస్తుంది స్వర్ణాషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రామకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అనుకూల వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి.

द्रौपदी मुर्मू वर्या शौर्य पुरस्कार

passado de verano. Notamun point in Lumetrix Pay, Mario, new phone, AIR, mobile app, low, Erosu presser and the Karikrimal de verano. Muduga, 7 నిమిషాలకు తెలుగులో వార్తలు వెలువడతాయి. 7:15 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 నిమిషాలకు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ అనుకుల గారు శ్రోతలకు సూచనలు ఇస్తారు. 8:15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 నిమిషాలకు సినీ రంజనిలో సినీ గీతాలు వినవచ్చు. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరి కార్యక్రమం. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:30 తెలుగులో వార్తలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు వినవుతాయి. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వినవుతాయి. 5:00 అభిరుచి శ్రోతలుత్తరాల ద్వారా పాటలు కోరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 లలిత గీతాలు వింటారు. 5:40 సుమారంజనిలో సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30, 7:40 మరియు రాత్రి 9:15 కేరళలో జరగబోయే ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా లండన్లోని ది ఓవల్ మైదానంలో జరగబోయే మొదటి సెమీఫైనల్ ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. హిందీలో 9:00 ఆంగ్లంలో వార్తలు, 10:45 సినీ గీతాలు వింటారు. ఇక రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆన్లైన్ వార్తలతో ఈనాటి ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు.

వాయు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు లాస్ ఏంజల్స్ లో 2028లో జరిగే ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈరోజు విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు హాజరవుతారు. అనంతరం రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. స్వీడన్లోని స్టాక్ హోమ్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక ప్రసంగం చేశారు. రూల్ ఆఫ్ లాను రక్షించడం, భారత్ స్వీడన్ అనుభవాలు అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ ఆయన, చట్టబద్ధమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది తనంతట తానుగా ఉపాధిని సృష్టించలేదని, పేదరికాన్ని నిర్మించలేదని, కానీ అంతకంటే ప్రాథమికమైన అధికార దుర్వినియోగాన్ని అడ్డుపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తూ ప్రజలందరినీ చట్టం ముందు సమానులుగా చూసేలా, నిరంకుశ పాలన వల్ల ఏ ఒక్కరూ బలహీన పడకుండా ఉండేలా చట్టబద్ధమైన పాలన క్రమశిక్షణ నేర్పిస్తుందని వివరించారు. వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఎంతో కీలకమని జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. న్యాయ సమీక్ష అనేది న్యాయస్థానాలకున్న అధికారం మాత్రమే కాదని, అది కోర్టులకు అప్పగించబడిన రాజ్యాంగపరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో ప్రాథమిక ద్వితీయ తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక ద్వితీయ కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా.

0: కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు నుండి ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. అస్సాంలోని గౌహటిలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వరదల వల్ల పంటలు, గ్రామాలు, మౌలిక సదుపాయాలపై పడిన ప్రభావాన్ని, సహాయక చర్యల పురోగతిని అంచనా వేస్తారు. రేపు అరుణాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాలు, సహాయక శిబిరాలను వైమానిక భూతల సర్వేల ద్వారా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా బాధితులైన రైతులు స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు అధికారులతో సమావేశమై పంట నష్టపరిహారం, బీమా చెల్లింపులు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం వ్యూహాలపై మంత్రి చర్చిస్తారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా
1: పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే పరిమితం చేసింది. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్దీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. ఢిల్లీ కేబినెట్ నూతన ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. రేపటి నుండి 4 దశల్లో అమలు జరగనున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. మార్చి 31 2030 నాటికి ఢిల్లీలో రవాణా వ్యవస్థను పూర్తిగా ఉద్గారరహితంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ, నగర ప్రజల శ్రేయస్సు కోసం ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా మార్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చే 4 ఏళ్లలో దీనిని దశల వారీగా అమలు చేయడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు.
2: के रूप में इस राज्य को मिलेगी, बल्कि पूरी दिल्ली को सस्टेनेबल, अफोर्डेबल और फ्यूचर रेडी ट्रांसपोर्टेशन के क्षेत्र में पूरे देश में सबसे आगे लेकर के जाएगी.
1: భారత మహిళల క్రికెట్ జట్టు 2028లో జరిగే లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిన్న ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. మహిళల విభాగంలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఒలింపిక్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. ప్రతి ఖండం నుండి ఒక జట్టు చొప్పున నేరుగా కేటాయించారు. ఐసీసీ ర్యాంకింగ్స్తో సంబంధం లేకుండా ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆధారంగా ఈ 4 ఖండాల జట్లను ఎంపిక చేశారు. మరోవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలంటే ఈ ఏడాది చివరి నాటికి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఆసియా ఖండంలోనే అగ్రస్థానంలో నిలవాల్సి ఉంటుంది. ఈశాన్య భారతం, బీహార్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతంలో రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని కూడా ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15.

ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు శ్రోతలకు సూచనలు ఇస్తారు.

అలాగే ఈరోజు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా జూన్ 30కి కొన్ని ప్రత్యేకమైన ప్రాముఖ్యతలున్నాయి. ఈ రోజు గురించి తెలుసుకుందాం. అంతర్జాతీయ ఆస్ట్రాయిడ్ దినోత్సవం. అంతరిక్షంలోని గ్రహశకలాల వల్ల భూమికి పొంచి ఉన్న ముప్పుపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి ఈ రోజును గుర్తించింది. 1908 జూన్ 30న సైబీరియాలోని జరిగిన తుంగుస్కా ఘటన అనగా భారీ ఉల్కకూలి అడవి ధ్వంసమైన సంఘటన జ్ఞాపకార్థం ఈ రోజును నిర్వహిస్తారు. అలాగే ఈరోజు మరో ప్రత్యేకత, సోషల్ మీడియా డే. ప్రపంచాన్ని ఒకే తాటిపైకి తెచ్చి సమాచార మార్పిడిని సులభతరం చేసిన సామాజిక మాధ్యమాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ 2010 నుండి ఈ రోజును జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం కూడా ఇదే రోజు జరుపుకుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటుల పాత్రను మరియు ప్రజాప్రతినిధుల బాధ్యతలను గుర్తు చేసుకోవడానికి ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రభూత గీతం.

0: ప్రభూత గీతం విన్నారు. శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
1: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
1: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
1: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
1: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334. ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
2: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
1: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
3: అడ్వాన్స్ టెక్నాలజీతో,
2: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
2: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
3: సెల్
2: 7799050505.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్.
4: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్

0: డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: మరి కాసేపట్లో డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఇప్పుడు సమయం 7:30 వినండి డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం మనము కంటికి సంబంధించిన సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఎంత తెలుసుకున్నా కొంత మిగిలిపోతూనే ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్య ఒక విచిత్రమైన మాట విన్నాను, కంటికి యాంజియోగ్రామ్ అని. మీరు షాక్ అయ్యారా? అదే, నేను షాక్ అయ్యాను. అయితే ఈ షాక్ నుంచి తేరుకోవాలంటే దీని ఆన్సర్ మనకు తెలియాలి. తెలియాలంటే మరొక మంచి నేత్రవైద్యుడిని మనం అడిగి తెలుసుకోవాలి. ఎప్పటిలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నేత్ర వ్యాధుల వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో సుదీర్ఘ అనుభవం పొందిన డాక్టర్, ఇంకా రెటినా క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి.
3: డాక్టర్ గారు, ఈ మధ్య నేను ఏం విన్నానంటే కంటికి యాంజియోగ్రామ్ అని విన్నాను. అసలు ఫస్ట్ మొదట్లో నేను ఆశ్చర్యపోయాను, తర్వాత ఐడియా వచ్చింది నెక్స్ట్ వీక్ సార్ కలుస్తారు కదా తప్పకుండా అడుగుదామని చెప్పేసి. ఇది ఎలా?
4: సో యాంజియోగ్రామ్ అంటే అదేం పెద్ద వర్డ్ కాదు. యాంజియోగ్రామ్ అంటే ఏంటంటే, మనకు రెగ్యులర్గా సర్వసాధారణంగా అందరికీ ఏం తెలుసు అంటే, యాంజియోగ్రామ్ అంటే హార్ట్కి చేస్తారని తెలుసు.
3: అంతే.
4: యాంజియోగ్రామ్ అంటే దాని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, ఆ బ్లడ్ వెజిల్స్ని చూపించడం అనమాట. సో బాడీలో ఎక్కడెక్కడ బ్లడ్ వెజిల్స్ ఉన్నాయో అక్కడక్కడ మనం యాంజియోగ్రామ్ చేసి చూడొచ్చు. మనం హార్ట్కి చేస్తాం కాబట్టి హార్ట్కి యాంజియోగ్రామ్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది. కంటికి అనేసరికి కంటికి యాంజియోగ్రామ్ ఏంటా అని అనుకుంటారు. సో కంటిలో కూడా రెటినా ఉంది కదండి, మనకు మొత్తం చూపు కనబడాలి అంటే రెటినానే కదా. సో రెటినా బాగుంటేనే మనకు చూపు బాగుంటుంది. కాబట్టి ఆ రెటినాలో ఉన్న బ్లడ్ వెజిల్స్ కూడా, అంటే రెటినాలో ఉన్న బ్లడ్ వెజిల్స్ ఉన్న డిసీజ్ ఉందా లేదా, దాని స్టేటస్ ఏంటి, హెల్త్ ఎలా ఉంది, రెటినా హెల్త్ అవన్నీ తెలియాలంటే మనం రెటినాకి సంబంధించిన యాంజియోగ్రామ్ చేయాలి. దాన్నే ఐ యాంజియోగ్రామ్ అంటారు సింపుల్గా.
3: బాగుంది డాక్టర్ గారు. ఎందుకంటే మేము అసలు యాంజియోగ్రామ్ అంటే కేవలం హార్ట్కే అనుకున్నాం, కాకపోతే మీరు అన్నట్లు ఆ నరాలను బ్లడ్ వెజల్స్ని చూడటమే కాబట్టి అవి ఎక్కడన్నా చూడాలి కాబట్టి ఐలో చూస్తారు. బాగుంది డాక్టర్ గారు. ఇది ఎప్పుడు చూడాల్సి వస్తుంది, ఎందుకు చూడాల్సి వస్తుంది?
4: ఎస్, మంచి ప్రశ్న అండి ఇది. సో ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కంటి లోపల యాంజియోగ్రామ్ చేయాలి అంటే దానికి సంబంధించింది ఒక డై ఉంటుంది అనమాట. డై అంటే మనం మామూలుగా అదేంటంటే కొంచెం ప్రాపర్టీస్ ఉంటుంది దాంట్లో. ప్రాపర్టీస్ ఏంటంటే, దానికి సర్టెన్ లైట్ పడ్డప్పుడు ఆ డై మీద అది గ్లో అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు ఫ్లోరోసిన్ లైట్ ఉంటుంది కదా, ఫ్లోరోసిన్ గ్రీన్ అంటాం కదా, అట్లాంటి లైట్ అనమాట ఇది. అందుకే దీన్ని ఫండస్ ఫ్లోరోసిన్ యాంజియోగ్రామ్ అంటాం మనం, షార్ట్ కట్లో FFA అంటాం అనమాట. ఫండస్ అంటే రెటినా, రెటినా ఫండస్ అంటాం కదా, ఫండోస్కోపీ చేస్తామంటాం కదా అది ఫండస్. ఫ్లోరోసిన్ అంటే ఈ డై ఏదైతే వెళ్తుందో, మనం ఇచ్చినప్పుడు ఇంజెక్షన్ అది లోపలికి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్లో కలిసి అది లోపలికి వెళ్తుంది. దానివల్ల మనం దాని మీద కంటి లోపల స్పెషల్ లైట్ వేసినప్పుడు ఈ లైట్ వల్ల ఆ డై ఫ్లోరోసిన్ వస్తుంది అనమాట, ఫ్లోరోసిన్ గ్రీన్ లాగా. అది ఫ్లోరోసిన్ యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి షార్ట్ కట్లో దీన్ని FFA అంటాం మనం, FFA టెస్ట్ అంటాం ఆఫ్థమాలజీలో. ఓకే, సో ఇది బ్రీఫ్గా అబౌట్ FFA అనమాట. సో దీన్ని ఎలా చేస్తారు అంటే, ఇక్కడ మనకు ఈ చేతికి వెయిన్స్ ఉన్నాయి కదా, యాంటిక్యూబిటల్ వెయిన్ అంటాం ఇది. ఈ వెయిన్లో మనం డై ఇంజెక్ట్ చేస్తాం. ఆ డై ఇంజెక్ట్ చేస్తే మనకు ఎలా అంటే, మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఆర్టరీస్ ఉంటాయి, వీన్స్ ఉంటాయి. ఆర్టరీస్ అంటే ధమనులు, వీన్స్ అంటే సిరలు. ఇప్పుడు మనం ఈ వీన్స్ అంటే సిరల్లో, ఇప్పుడు ఇక్కడ వచ్చిన యాంటిక్యూబిటల్ వెయిన్ అంటాం అది, ఆ సిరలో ఇస్తాం అనమాట డై. డై ఇంజెక్ట్ చేసినప్పుడు అది అక్కడ నుంచి ఎలా వెళ్తుందంటే, మనకు బాడీలో ఉన్న వివిధ పార్ట్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి అది బాడీలో ఉన్న హార్ట్కి వెళ్తుంది. హార్ట్లో నుంచి ఛాంబర్స్ ఉంటాయి కదా, రైట్ ఏటీఎం రైట్ వెంట్రుకల్, లెఫ్ట్ ఏటీఎం లెఫ్ట్ వెంట్రుకల్ అని చెప్పి. అట్లాగే ఇక్కడ నుంచి వెళ్ళింది హార్ట్కి వెళ్ళి, హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్కి వెళ్ళి మళ్ళీ హార్ట్కి వచ్చి, హార్ట్ నుంచి మళ్ళీ అయోటాకి వెళ్తుంది, బృహద్ధమని అంటాం మనం. అటు నుంచి వచ్చి పైకి కెరోటిడ్ ఆర్టరీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి కంటి లోపలికి వస్తుంది. సో అది బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది మనం ఇచ్చింది. అయితే మనకు కావాల్సింది డిజైర్డ్ యాక్షన్ ఎక్కడ, కంటిలో. కాబట్టి కంటి మీద వచ్చినప్పుడు మాత్రమే అది కంటి దగ్గరికి రావడానికి అప్రాక్సిమేట్గా 11-15 seconds పడుతుంది మనం ఇచ్చిన తర్వాత.
3: అంతే
4: 11-15 seconds ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్ అంతా, హార్ట్ లంగ్స్ అన్ని తిరిగి అక్కడికి వస్తుంది అనమాట. సో అది వచ్చినప్పుడు మనకు అది బ్లడ్లో కలిసి వస్తుంది కదా రెటినాలో, మన రెటినాది ఫొటోస్ తీస్తాం అనమాట.
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
4: ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి అన్నమాట. ఇమీడియట్లీ డై ఇవ్వగానే ఒక 10 సెకండ్స్ తర్వాత, 30 సెకండ్స్ తర్వాత, 1 మినిట్, 5 మినిట్స్, 7 మినిట్స్, 10 మినిట్స్, ఇట్లా. సో రిపీటెడ్గా సీరియల్గా మనం ఫొటోస్ తీయాలి. ఆ ఫొటోస్ తీస్తే ఆ ఫొటోస్లో మనకి

0: తెలుస్తుందంటే ఈ రెటినాలో రక్త ప్రసరణ ఎట్లా జరుగుతుంది, నార్మల్ వేలనే ఉందా, అబ్నార్మాలిటీ ఏమన్నా ఉందా, ఎక్కడైనా బ్లాక్ ఉందా, ఎక్కడైనా బ్లాక్ ఉంటే అక్కడికి బ్లడ్ వెళ్ళదు కదా, బ్లడ్ వెళ్ళదు కాబట్టి డై కూడా వెళ్ళదు, కాబట్టి అక్కడ మనకు ఆ ఫ్లోరోసెంట్ లైట్ రాదనమాట, అక్కడ అది కనబడదు. సో అట్లా రెండవది సర్టెన్ ఏరియాలో ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందా, మనకు 360 degrees ఉంది రెటినా, ఇదంతా సర్టెన్ ఏరియాలో ఎక్కడన్నా ఏ ఫీల్డ్లో అన్నా ఆగిపోయిందా అనేది మనకు తెలుస్తుంది అందులో. సో అట్లాంటి బేసిక్గా అట్లా తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ చేస్తాం అనమాట. అయితే ఎక్కడెక్కడ ఏ కండిషన్స్లో తెలుసుకోవాల్సి వస్తుంది అట్లా అంటే, మెయిన్గా వచ్చేసి డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిక్ రెటినోపతి అంటే మీకు తెలుసు కదా, చాలాసార్లు చెప్పాం మనము, షుగర్ వల్ల రెటినా డ్యామేజ్ కావడాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఓకే, అయితే అది ఎంత స్టేజ్లో ఉంది అంటే ఎర్లీ స్టేజ్లో యూజువల్గా ఇది అవసరం ఉండదు ఎఫ్ఎఫ్ఏ. మనం ఎప్పుడైతే ప్రొలిఫరేటివ్ స్టేజ్ని సస్పెక్ట్ చేస్తామో అప్పుడు చేస్తాము. న్యూ వెజిల్స్ గ్రో అవుతాయి అనమాట, ప్రొలిఫరేటివ్ స్టేజ్ అంటే ప్రొలిఫరేషన్ అంటే ఉత్పత్తి కావడము, అవి కొత్త వెజిల్స్ అన్ని కొత్త రక్తనాళాలు పుడతాయి రెటినాలో. అవి ఎట్లా పుడతాయి అంటే అడ్డదిడ్డంగా పుడతాయి అనమాట, అవి స్ట్రాంగ్ ఉండే మళ్ళీ చాలా వీక్ ఉంటాయి, అవి కొంచెం ప్రెజర్ వచ్చినా చిట్లిపోయి బ్లీడింగ్ అయిపోతాయి కండు మొత్తం. సో కంట్లో రెటినాలో బ్లీడింగ్ కావడము దాన్ని విట్రియస్ హెమరేజ్ అంటాం మనం, ఆల్రెడీ ఆ టాపిక్ కూడా మనం చెప్పాము ఇంతకుముందు. సో అట్లా విట్రియస్ హెమరేజ్ వస్తుంది, హెమరేజ్ వచ్చిందంటే చూపు మొత్తం తగ్గిపోతుంది. సో అట్లాంటి కండిషన్స్లో రెండోది కొన్ని రెటినాలో వాపు వచ్చే కండిషన్స్ ఉంటాయి అనమాట, సిఎస్సిఆర్ అంటాం వాటిని, అంటే సెంట్రల్ సీరస్ కొరియో రెటినోపతి, అంటే కంటి లోపల నరంలోనే నీరు చేరి వాపు వస్తుంది అట్లాంటివి. కొంతమందికి సిఎంఏ అంటాం, సిస్టాడ్ మ్యాక్యులర్ ఎడిమా, అందులో వాపు ఎంత ఉందో తెలుసుకోవడానికి. కొంతమందికి వేన్ అక్లూజన్ అవుతాను అంటే, వేన్ అక్లూజన్ అంటే ఏంటంటే అటాక్స్ రావడం అనమాట, సింపుల్గా చెప్పాలంటే ఒక రక్తనాళం బ్లాక్ అయిపోవడము అట్లాంటివి. ఇంకా ఇందులోనే ఇంకొక రకం ఏంటంటే సెంట్రల్ రెటినల్ ఆర్టరీ అక్లూజన్ ఉంటుంది, రెటినల్ ఆర్టరీ సెంట్రల్గానే అక్లూడ్ అయిపోతుంది, దానివల్ల కంప్లీట్ విజన్ లాస్ అవుతుంది. ఇట్లాంటి కండిషన్స్ ఇట్లా చాలా ఉన్నాయి రెటినాలో, అనీమిక్ రెటినోపతి, రేడియేషన్ రెటినోపతి, ల్యూకెమిక్ రెటినోపతి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెటినాలో. ఈ రెటినా ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా అది ఏ స్టేజ్లో ఉంది డిసీజ్, ప్రొలిఫరేటివ్ స్టేజ్కి వెళ్తుందా లేకపోతే ఎర్లీ స్టేజ్లోనే ఉందా, ట్రీట్మెంట్ ఏం చేయాలి మనము, అవన్నీ చూడాలి అంటే ఈ కండిషన్స్లో ఆంజియోగ్రామ్ అవసరము. అప్పుడు వీళ్ళకి మనం ఆంజియోగ్రామ్ సజెస్ట్ చేస్తాం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఆంజియోగ్రామ్ చేసిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది మళ్ళీ?
0: సో ఆంజియోగ్రామ్ చేసేది ఏంటంటే టెస్ట్ అనమాట, డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇది. సో ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లో మనకు ఆ రెటినాలో ఎంత ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు షుగర్ పేషెంట్ అనుకోండి, డయాబెటిక్ రెటినోపతి పేషెంట్, వాళ్ళకి చెక్ చేస్తాం మనం, ఎఫ్ఎఫ్ఏ చేసి చూస్తాం ఆంజియోగ్రాము, అందులో లీక్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తాం మనం. లీక్స్ ఉన్నాయి ఆల్రెడీ, లీక్స్ వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది అందులో అని చూస్తే గనక వాళ్ళకి లేజర్ చేయాల్సి ఉంటుంది. లేజర్ అంటే పిఆర్పి లేజర్ అంటాం దాన్ని, ప్యాన్ రెటినల్ ఫోటో కోయాగ్యులేషన్ లేజర్ అంటాం, అది రెటినాకు చేయాల్సి వస్తుంది. అట్లా లేదు, కొంతమందికి వాపే ఉంటుంది, వాపు ఉంది అంటే కంటికి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. రెండోది సిఎస్సిఆర్ అంటాం కదా, సిఎస్సిఆర్ అంటే అది కంటి లోపల నరంలో వాపు రావడం అన్నమాట నీరు చేరి. అందులో ఏంటంటే ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ నుంచి అది లీక్ అవుతుందో మనకు ఆంజియోగ్రామ్లో తెలుస్తుంది, మిగతా ఏ టెస్ట్లో తెలియదు అది మనకు. సో ఓన్లీ ఆంజియోగ్రామ్లోనే మనకు బ్లడ్లో నుంచి ఆ సీరం లాగా ఫ్లూయిడ్ వచ్చి అది లీక్ అవుతుంది అనమాట బయటికి. అది ఎక్కడ లీక్ అవుతుంది అనేది మనకు ఓన్లీ ఆంజియోగ్రామ్ చేస్తేనే తెలుస్తుంది. ఆ ఆంజియోగ్రామ్ లీక్ పాయింట్ ఎక్కడుందో కనుక్కొని ఆ లీక్ పాయింట్కి మనం లేజర్ చేయాలి. అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, అందరికీ ఇప్పుడు ఒక ట్యాప్ ఉందనుకోండి, ట్యాప్ లీక్ అవుతుంది, నీళ్ళన్నీ కిందగా ఆరుతున్నాయి. సో మనం చూసినాం, అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, నీళ్ళు ఎత్తిపోయడమా లేకపోతే ట్యాప్ రిపేర్ చేయడమా?
1: ట్యాప్ రిపేర్ చేయాలి.
0: ట్యాప్ రిపేర్ చేయడం. నీళ్ళు ఎత్తిపోతే ఏమవుతుంది, మన ఎత్తిపో ట్యాంకుల పైన అయిపోయేదాకా వస్తూనే ఉంటాయి కింద, అంతే కదా. సో ఇట్లా ఇక్కడ కూడా అంతే అనమాట. సో మనకు వాపు వస్తుంది నరంలో, ఆ వాపు వచ్చినప్పుడు ఎంతసేపు మనం వాపు తగ్గడానికి మెడిసిన్స్ ఇచ్చినా కొద్దీ వాపు తగ్గుతుంది, కానీ మళ్ళీ వచ్చే లీక్ ఊజింగ్ అవుతుంది కదా, అది వస్తూనే ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే అప్పుడు ఆంజియోగ్రామ్ చేయాలి మనం. ఆంజియోగ్రామ్ చేసి ఆ లీక్ పాయింట్ ఎక్కడుందో కనుక్కొని ఆ లీక్ పాయింట్కి ఎగ్జాక్ట్గా ఆ పాయింట్లో లేజర్ చేయాలి కొంచెం. ఆ లేజర్ చేస్తే ఆ లేజర్ వల్ల ఆ లీక్ పాయింట్ అనేది సీల్ అవుతుంది. ఆ సీల్ అయినప్పుడు అది లీక్ కాదు ఫర్దర్గా, అప్పుడు మనం మెడిసిన్స్ ఇస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఫ్లూయిడ్ ఉందో అది అబ్జర్బ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు తొందరగా తగ్గుతుంది వాళ్ళకి. సో అట్లా మనకు ఆంజియోగ్రామ్ చాలా యూస్ఫుల్ ఉంటుంది రెటినాల్ ఎస్పెషల్గా, ఎందుకంటే సర్టెన్ కండిషన్స్లో మనము ట్రీట్మెంట్ చేయాలి అంటే మనం ఎక్కడ ట్రీట్మెంట్ చేయాలి, ఎక్కడ లేజర్ చేయాలో ఈ కండిషన్స్ తెలియదు, అప్పుడు మనం చేయాల్సి వస్తుంది. కొన్ని డౌట్ఫుల్ కేసు ఉంటాయి, వీటికి లేజర్ చేయాలా వద్దా అని చెప్పి డయాబెటిక్ రెటినోపతిలో, వాళ్ళకు కూడా మనం ఈ ఆంజియోగ్రామ్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు.
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
1: డాక్టర్ గారు, మరి ఈ యాంజియోగ్రామ్ చేయడం వల్ల కంటికి ఎంతవరకు సురక్షితము అంటారు? దీనివల్ల కంటికి ఏమన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందంటారు?
0: ఓకే, ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. యాంజియోగ్రామ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని అడుగుతున్నారు అంతే కదా. సో యాంజియోగ్రామ్ వల్ల యూజెస్ ఎంత ఉన్నాయో సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం ఉంటాయి. అవి ఎట్లాంటివి అంటే, అందరికీ ప్రాబ్లం అవుతాను కాదు, కొంతమందికి అయ్యే రిస్క్ అన్నది ఉంటుంది. ఎందుకంటే మనం డై అయితే ఇంజెక్ట్ చేస్తున్నామో దానివల్ల అనఫలాక్టిక్ రియాక్షన్స్ వస్తాయి. అనఫలాక్టిక్ రియాక్షన్స్ అంటే ఇమీడియట్గా మనకి ఏదైనా పడని వస్తువు తింటే ఎట్లయితే దద్దులు వస్తాయో ఇది కూడా అంతే అన్నమాట. సో ఆ డై అనఫలాక్టిక్ రియాక్షన్ రావడానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇందులో రియాక్షన్స్ ఉంటాయి ఈ డైకి కూడా. అవి ఎట్లా ఉంటాయి అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ ఫామ్లో ఉంటాయి. అంటే డై ఇచ్చిన తర్వాత కొంతమందికి మైల్డ్ రియాక్షన్, కొంతమందికి మోడరేట్, కొంతమందికి సివియర్ రియాక్షన్ ఉంటుంది. సో మైల్డ్ రియాక్షన్లో ఏమవుతుందంటే కొంచెం ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర దురదలాగా రావడము, లేకపోతే కొంచెము వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, వామిటింగ్. కానీ వామిటింగ్ ఏం కాదు, ఓకే ఉంటాడు పేషెంట్, వామిటింగ్ వచ్చినా అనిపిస్తుంది కొంచెము, కొంచెము తాదిరుగుతున్నట్టుగా, కొంచెం గిడ్డినెస్ లాగా, అంతే, సింపుల్గా ఉంటుంది. ఇంకొంతమందికి మోడరేట్లో ఏంటంటే కొంచెం ఎక్కువనే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, కొంచెం దద్దులు బాగా ఎక్కువ వస్తాయి, కొంతమందికి బ్రీతింగ్ కూడా కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, ఇట్లాంటివి మోడరేట్ అంటాము. ఈ మైల్డ్ మోడరేట్ ఓకే మనం మేనేజ్ చేయొచ్చు. మైల్డ్లో అయితే నార్మల్గా మనకు ఇంజెక్షన్స్ ఉంటాయి, యాంటీ అలర్జిక్ ఇంజెక్షన్స్, స్టీరాయిడ్ హైడ్రోకార్డ్సన్ ఇంజెక్షన్స్ అట్లుంటాయి, ఇన్ కేస్ రియాక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తాము. అందుకే యాంజియోగ్రామ్ చేసేటప్పుడు ముందుగా ఎమర్జెన్సీ డ్రగ్ కిట్ అన్ని మనం అవైలబుల్ పెట్టుకునే చేస్తాము. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎవరికి ఏం అవసరం పడుతుందో తెలియదు కదా మనకు. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళకు ఇమీడియట్గా అక్కడనే ట్రీట్మెంట్ చేయాలి మనము. మళ్ళీ వాళ్ళని వేరే దగ్గరికి మూవ్ చేయడం అట్లా అంత టైం ఉండకపోవచ్చు, సివియర్ రియాక్షన్ ఉంటే. అందుకే ఎమర్జెన్సీ డ్రగ్ కిట్ అంతా రెడీ పెట్టుకున్నాకనే యాంజియోగ్రామ్ చేస్తాం. అండ్ రిపీటెడ్గా పేషెంట్తో మాట్లాడుతూ ఉంటాం మనము, ఎలా ఉంది మీకు, ఏమన్నా అనిపిస్తుందా, ప్రాబ్లం ఏమన్నా అనిపిస్తుందా, ఓకేనా, మీకు వామిటింగ్ ఏమైనా వచ్చేలా అనిపిస్తుందా, కళ్ళు ఏమైనా తిరుగుతున్నాయా, ఇట్లా రిపీటెడ్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం మనం తెలుసుకోవడానికి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా అన్నది. ఇది మోడరేట్లో ఇట్లా వస్తుంది. సివియర్ ఏంటంటే, సివియర్గా అనఫిలాక్టిక్ రియాక్షన్ వచ్చిందంటే బ్రాంకోస్పాజం అంటాం. అంటే ఊపిరి తీసుకోవడం కానీ, కొంచెం ఆ లంగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ స్పాజం అయిపోతాయి మొత్తము, వాటి వల్ల సివియర్గా ఉంటుంది కొంచెము. అట్లాంటి వాళ్ళకి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. బట్ అది వెరీ వెరీ రేర్గా జరుగుతాయి, అవి చాలా రేర్గా జరుగుతాయి. సో మనం పేషెంట్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందు. చేసిన తర్వాతనే ఈ మనం కన్సెంట్ తీసుకొని, పేషెంట్ సైన్, పేషెంట్ అటెండ్ సైన్ కన్సెంట్ తీసుకున్నాకనే మనం ప్రొసీజర్ చేస్తాము. బట్ ఓవరాల్గా చూసుకుంటే సేఫ్ ప్రొసీజరే, మేజర్గా ఏమైతే ఉండవు. వెరీ వెరీ రేర్గా అట్లా వస్తాయి రియాక్షన్స్, 1000లో 1 అట్లా వస్తుంది. బట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందరికి. చేసిన తర్వాతనే ఇన్ కేస్ ఏమైనా మైల్డ్ రియాక్షన్స్ వస్తే మనం ఇంజెక్షన్స్ ఇచ్చేస్తాం, అదర్వైజ్ ఇట్ ఈస్ అ సేఫ్ ప్రొసీజర్.
1: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు కంటికి యాంజియోగ్రామ్ గురించి మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: డాక్టర్ నవీన్ నూకల సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
4: మరి ఇంతవరకు డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలారి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
6: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
5: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
8: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
8: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
8: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
8: సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 08462253344.
0: శ్రోతలకు గమనిక, జూలై 1వ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. అలాగే రేపు ఉదయం 8 గంటలకు SV స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ద్వారకానగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి చిత్రగానం చేసిన పెళ్లి పీటలు చిత్రం నుండి ఈ పాటను.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు మీరు వింటున్నారు నిజామాబాద్ ఆకాశవాణి ప్రసారంలో ప్రభాత లహరి కార్యక్రమం. శ్రోతలకు గమనిక, ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలి. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇంటింటి సర్వే ప్రారంభం. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూలును అనుసరిస్తూ ఎస్ఆర్ఏ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఇందులో భాగంగా బీఎల్ఓ రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నివాసంలో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యూమరేషన్ ఫారంలు అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా బీఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఆర్ఐ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం కరెక్టుగా నింపే విధంగా చూడాలని బీఎల్ఓకు సూచించారు. ఈ ప్రక్రియలో తహసీల్దార్ వినయసాగర్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైంది.

జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: మీరు విన్న ఆ పాట ఒట్టేసి చెప్తున్న చిత్రంలోనిది.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: మరో గమనిక. జులై నెల 2వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూరు న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. అలాగే రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ వల్ల వచ్చే గుండె జబ్బుల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ గారు తగిన సలహాలు ఇస్తారు.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఇంతటితో ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై సినీ రంజని కార్యక్రమం.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంకర్ మహాదేవన్ గానం చేసిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుండి ఈ పాటను.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: సినీ రంజని కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట ఎంసీఏ చిత్రం నుండి సాగర్ ప్రియ గానం చేసింది.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

మీరు విన్న ఈ పాట మిస్ షెట్టి మిస్టర్ పాలీ షెట్టి చిత్రంలోనిది. గానం చేసిన వారు శంకర్ మహదేవన్, సంగీతం అందించారు రాధన్.

0: సినీ రజని కార్యక్రమంలో చివరగా విన్న ఈ పాట చక్రం సినిమాలోనిది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: హృదయ రాగాలు కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066 అనే నంబర్కి మీ పేరు, ప్రాంతం, వివరాలు టైప్ చేసి పంపండి. మీ మనసుకు నచ్చిన మధురమైన గీతాలతో మీ ముందుకు వచ్చేసింది మీ హృదయ రాగాలు కార్యక్రమం. మరి ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన మొదటి సందేశం పంపిన వారి పాటతో ఈ రాగాల ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఆర్మూరు చేలేంతకాలిని రంగాచారి నగర్ నుండి సందేశం పంపించారు. వీరు అక్బర్ సలీం అనార్కలి చిత్రం నుండి పాటను కోరుతున్నారు. కోరినవారు చిందం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయరేఖ, రియాన్స్, హనుమహిత్, ముత్తెమ్మ, గంగమణి. వీరి కోసం మహమ్మద్ రఫీ, సుశీల గానం చేసిన అక్బర్ సలీం అనర్కలి చిత్రం నుండి ఈ పాటను విందాం. ఈ పాటకు సంగీతం అందించారు రామచంద్ర.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
5: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
6: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
5: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
6: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
5: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
2: అడ్వాన్స్ టెక్నాలజీతో,
5: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
5: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
2: సెల్
5: 7799050505.
0: హృదయ రాగాలు కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు. సింహరాశి చిత్రం నుండి పాటన్ కోరిన శ్రోతలు పాంగ్రా నుండి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్, చిత్ర హరిహరన్ గానం చేసిన సింహరాశి చిత్రం నుండి ఈ పాటను వినిద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్ళి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: హృదయ రాగాలు కార్యక్రమంలో మరో సందేశం పంపించారు వనస్థలీపురం హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప. వీరందరి కోసం రోజా చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరికోసం ఈ పాటను వింటాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

మరో సందేశం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గుళ్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వాంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గుళ్లపూడి సూర్య భార్గవి వీరు సీమా శాస్త్రి చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోరికపై పాట వినిద్దాం.

0: కాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

మరో సందేశం. సుస్వాగతం సినిమా నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ చౌటుపల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ కోరుతున్నారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. అలాగే రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ వల్ల వచ్చే గుండె జబ్బుల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ గారు తగిన సలహాలిస్తారు.

హృదయరాగాలు కార్యక్రమంలోని మరో సందేశం. శతమానం భవతి చిత్రం నుండి మా కోసం పాటను వినిపించండి అంటూ రణబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, అక్షయ అనగా వీరు ఏలూరు నుండి కోరుతున్నారు. అలాగే ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, బింగి సత్యనారాయణ, రమ్య, రాహుల్ వీరందరి కోరికపై శతమానం భవతి చిత్రం నుండి ఈ పాటను వినిద్దాం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 MHz పై హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలోని మరో పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కేవ్వు కేక చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. అలాగే ఇదే పాటను వినిపించమని కోరుతున్న మరికొంతమంది శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, నరేష్, సుచిత్ర, నిహాల్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: గుడ్ మార్నింగ్ అంటూ మరో మెసేజ్ వచ్చేసింది నిర్మల్ డిస్టిక్ నర్సాపూర్ నుండి. ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ వీరు బంగారం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోరికపై బంగారం చిత్రం నుండి పాటను వినిద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని

0: ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శుభోదయమంటూ మరో మెసేజ్ పంపించారు ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర మరియు సుమధుర. వీరు కోరుతున్న పాట జీన్స్ సినిమా నుండి.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

హృదయ రాగాలు కార్యక్రమంలో చివరగా వింటున్న ఈ పాట అశోక్ సినిమాలోనిది. ఈ పాటను కోరిన శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత.

రైతు భరోసా వాదంకాలం సీజన్ పంట పెట్టుబడి సాయంలో భాగంగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 73.32 లక్షల మంది రైతులకు చెందిన మొత్తం 1.5 కోటి ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలను దశల వారీగా విడుదల చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విబిజి రామ్జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. కొత్త చట్టంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను స్పష్టం చేస్తూ న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపడుతున్నామని మంత్రి పొంగులెట్టు శ్రీనివాసరెడ్డి తెలిపారు. పర్యాటక, ఉపాధి, ఆర్థికాభివృద్దికి కేంద్రంగా దీనిని మార్చాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుకు వారి మూల వేతనం నుంచి 1.5% సొమ్మును మినహాయించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. దంపతులిద్దరూ ఉద్యోగులైనా లేక ఒకరు పింఛన్దారులైనా వారిలో ఒకరికి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. పదోన్నతి వల్ల గౌరవంతో పాటు బాధ్యత మరింత పెరుగుతుందని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇటీవల సీఏల నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందికి పోస్టింగ్స్ ఇచ్చారు. పదోన్నతితో పోలీసు శాఖ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. నర్సుల్లో నైపుణ్యాలు పెంచడానికి కృషి చేసే అడ్వాన్స్డ్ స్టిమ్యులేషన్ కేంద్రం హైదరాబాద్ లో నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. శిక్షణ పొందిన నర్సుల సంఘం టీఎన్ఏఐ తెలంగాణ రాష్ట శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని అకాడమిక్ డిఎంఈ డాక్టర్ శివరాం ప్రసాద్ ప్రారంభించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రతి వారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మరో 15 రోజుల్లో ప్రాక్టికల్స్ కు సంబంధించిన విధి విధానాలతో మాన్యువల్ ను విడుదల చేసి బోర్డు వెబ్సైట్ లో పెడతామని బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలియజేశారు. అటవీ శాఖలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులకు పోస్టింగ్లు, మరికొందరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విఎస్ఎన్వి ప్రసాద్ ను హైదరాబాద్ లోని పీసీసీఎఫ్ కార్యాలయంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా నియమించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:04 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 1995 నుంచి 1999 వరకు ఈ మధ్యలో మీకు నచ్చిన పాట సెలెక్ట్ చేసుకుని 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. మరి ఈనాటి మొదటి పాట ప్రేమించేది ఎందుకమ్మా సినిమా నుంచి సురేందర్ నెపోలియన్ సుజాత పాడిన పాట, సామవేదం షణ్ముఖ శర్మ సాహిత్యం, ఇళయరాజా సంగీతం. మరి ఈ పాట మాకు వినిపించండి అంటే కోరుతున్నారు యాదాద్రి వలిగొండ మండలం గొల్లేపల్లి నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, పూర్ణ తేజశ్రీ, వినోద్ కుమార్, నిహారిక, తనుజశ్రీ, హరిదీక్షిత్, సురేష్, శ్రావణి, నాగాంశ్. ఇంకా ఇదే పాటని కోరుతున్న శ్రోతలు హస్తినాపురం నుంచి కనిగారు సత్యనారాయణ, ఇందిరావేణి, మేధాంశ్, అనిరుద్ధ, శ్రేయాంశ్. నెక్స్ట్ ఇదే పాట కోసం మెసేజ్ చేస్తున్నారు బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి.
1: గ్రాఫికో

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 10:10. సోగడి పిల్లల సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ, పూజ, లోహిత్. వెంకటేష్ నందిపేట నుంచి, జిల్లాలగూడ నుంచి హరినాథ్. వీరందరి కోసం సోగ్గాడి పిల్లల సినిమా నుంచి కేజేఎస్ దాస్ చిత్ర పాడిన పాట విందాం. జాలాది సాహిత్యం, కోటి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. ఆకాశవాణి స్టూడియోస్ లో 10:16. మరి ఇక సాహస వీరుడు సాగర కన్యా సినిమా నుంచి మా కోసం పాట వినిపించండి అంటున్నారు. నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, బండి కృష్ణగౌడ్, సాయిచరణ్ బృందావిరి కుటుంబ సభ్యులు గోధుమ

గ్రామం నుంచి, పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య అండాళ్లు చంద్రశేఖర్ శ్రీకాంత్, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి సుజాత పూర్ణ భవిత రుద్విన్ రామాంజనమ్మ లీనేంద్ర హరిణి దాసరి రవి రాయగిరి నుంచి వీరందరి కోసం సాహస వీరుడు సాగర కన్య సినిమా కోసం మనో చిత్ర పాడిన పాట వెన్నెలకంటి గీతం ఎంఎం కీరవాణి సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మనోజనరంజని. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయ మీరు కుటుంబ సభ్యులు. ఇంకా ఉమ్మడి నుంచి దివాకర్, విమల, యేష్ణ, జిందం, నరహరి, లక్ష్మి, భానుతేజ, ఉదయ్, కిరణ్, ఉదయ్, రేఖ, భాను, రియాన్ష్, హన్మహిత్ ఆర్మూర్ రంగాచారి నగర్ నుంచి కోరుతున్నారు. ముఠామేస్త్రి సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. వేటూరి సాహిత్యానికి రాజ్ కోటి సంగీతం అందించారు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి స్టూడియోస్లో 10:30 ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. రాబోయే చందమామ సినిమా నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయ్ భాను, శారద, సుధీర్, శోభా, శ్రీధర్, రవి, సునీత, ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి కూడా శ్రోతలు కోరుతున్నారు. నాగరాజ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అంకుచేపటి నుంచి డోడాల్ సుదర్శన్, అభిష్, విధుబాబు, రాగ్ విభాస్ కూడా కోరుతున్నారు. గజ్వేల్ నుంచి శైర్ల వెంకటేష్, సుగుణా, రాంప్రసాద్, రామ్ చరణ్, వీరందరి కోసం రాబోయే చందమామ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రాజసింహం సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ బుచ్చయ్య తరాలపల్లి నుంచి కోరుతున్నారు. అలాగే నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, ముతీన్ భాయ్, షేక్ చాంద్ ఫరూక్, సయీద్ ఖలీల్, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసిన్, మూసా కరీం, షేక్ సలీం కూడా కోరుతున్నారు. ఇంకా రాజు, మారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయిన, సుచిత్ర నుంచి కోరుతున్నారు. జాంకంపేట నుంచి శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య కూడా ఇదే పాట కోసం కోరుతున్నారు. వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట రాజసింహం సినిమా నుంచి.

భైరవ్ ద్వీపం సినిమా నుంచి చిత్ర బృందం పాడిన పాట విందాం. సంగీతం శ్రీనివాసరావు, సాహిత్యానికి మాధవ పెద్ది సురేష్ సంగీతం అందించారు. ఇక సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి ఈ పాటను కోరుతున్నారు. శ్రీరామన్ మండలు నిజామాబాద్ నుంచి గంగ మహేందర్ నాగలక్ష్మి, గన్విత్ అశోక్, సమత శాన్విక, చాణక్య, వైష్ణవి, సాయి చరణ్, హర్షవర్ధన్ వీరందరూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి, కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి నుంచి బొమ్మదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరందరి కోరికపై ఈ పాట

కొదమసింహం సినిమా నుంచి మనోచిత్ర పాడిన పాట వేటూరి సాహిత్యానికి రాజ్ కోటి సంగీతం అందించారు. ఇక అఖిల అరుణ రాజేందర్ వీరు జగ్రాన్పల్లి మండలం నుంచి కోరుతున్నారు. నార్కెట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కూడా ఇదే పాట కోసం కోరుతున్నారు. భూదాన్ పూజంపల్లి నుంచి ఎలగెందల మార్కండేయ లక్ష్మి, జిఎస్ కోటేశ్వరరావు గారు హన్మకొండ నుంచి కోరుతున్నారు. మలక్పేట్ మున్సిపల్ కాలనీ నుంచి దుష్యంతుల విశ్వనాథ్ కూడా ఇదే పాట కోసం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో పార్టీలు మారినా కొనసాగుతున్న విధాన స్థిరత్వం, సులభతర వాణిజ్య నిర్వహణ పెట్టుబడిదారులకు భరోసా ఇస్తున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. నియంత్రణాధికారిగా కాకుండా సహాయకారిగా తమ ప్రజాప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు 5 జూలైలోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంకు ఖాతా వివరాలు సమర్పిస్తే వారు కూడా పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా పొందే అవకాశం లభిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ దక్షిణ కొరియా మధ్య పర్యాటక సాంస్కృతిక సహకారం పెంపొందించుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 25 అక్టోబర్ హైదరాబాద్లో తెలంగాణ కొరియా సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాలని తెలంగాణ కొరియన్ కల్చరల్ సెంటర్లు నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన VBG రామ్జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ మంత్రి సీతక్క న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వినతి పత్రం సమర్పించారు. ఈఎస్ఐసిలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన తప్పనిసరి బదిలీలకు వ్యతిరేకంగా 2 జూలై నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు అఖిల భారత ఈఎస్ఐసి

0: నర్సింగ్ ఆఫీసర్స్ ఫెడరేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖకు సమ్మె నోటీస్ ఇచ్చినట్టు వెల్లడించింది. సాకర్ ప్రపంచకప్లో మాజీ ఛాంపియన్ జర్మనీపై పరాగ్వే సంచలన విజయం సాధించింది. బోస్టన్ స్టేడియంలో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో పరాగ్వే పెనాల్టీ షూటౌట్లో 4-3 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్ రౌండ్కు చేరుకుంది. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు మంగళవారం ప్రత్యేకంలో ఒక అత్యద్భుతమైన చారిత్రక బయోపిక్ చిత్రంతో నేను మీ ముందుకొచ్చాను. మరి ఆ చిత్రం ఏంటో, ఆ చిత్ర విశేషాలేంటో మనందరి కోసం. ఇక పరిచయ వాక్యాలు చూస్తే, మన తెలుగు నేలపై తెల్లదొరల్ని తరిమి కొట్టిన ఒక వీరుడు జీవిత కథ ఇది. 80వ దశాబ్దపు మహాబాహుబలి ఈ చిత్రం. భారతదేశంలో బ్రిటిష్ వారు తమ అధికారాన్ని స్థాపించకముందే ఫ్రెంచ్ వారితో పోరాడిన ఒక భారత స్వాతంత్ర సమరయోధుడి కథ ఇది. అచ్చంగా మన తెలుగువారి కథ. ఈ చిత్రంలో భాగమైన 6 వ్యక్తులు ఆ తర్వాత కాలంలో ఎంపీలుగా, మంత్రులుగా ఎన్నికయ్యారు. బహుశా ఇలా జరగడం మొదటిసారేమో. ఇన్ని విశేషాలున్నాయి మరి ఈ చిత్రానికి. ఇంతకీ ఏంటి ఆ చారిత్రక క్లాసిక్ చిత్రం? గుర్తుపడితే నాకు ఒక సందేశం పంపించండి.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. చాలా మంది శ్రోతలు బొబ్బిల యుద్ధం అంటూ మనకు సందేశం పంపించారు. ఎందుకంటే కాస్త కన్ఫ్యూజ్ చేయడానికి బొబ్బిల యుద్ధంలో పాట వినిపించాను, కానీ బొబ్బిల యుద్ధం కాదు, దాని మూలాలున్న ఒక చిత్రం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఊహించండి, ఇంకా ఏ చిత్రం అయి ఉంటుంది బొబ్బిల యుద్ధం మూలాలున్న ఒక బయోపిక్ చారిత్రక చిత్రం ఏదై ఉంటుంది ఆలోచించి 0402324085 ఈ నంబర్కి నా సందేశం పంపించండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఇప్పుడు శ్రోతలు అందరూ ఖచ్చితంగా కరెక్ట్ గా గుర్తుపట్టి నాకు సందేశం పంపించారు. తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే యుద్ధాలు రెండు. ఒకటి ఆంధ్ర మహాభారతం లాంటి పల్నాటి యుద్ధం, రెండవది బొబ్బిలి యుద్ధం. పల్నాటి యుద్ధం పల్నాడు ప్రాంతానికి సంబంధించిందైతే, బొబ్బిలి యుద్ధం ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగింది. బొబ్బిలి యుద్ధం అనగానే ఎవరికైనా గుర్తొచ్చే యోధుడు ఎవరు గుర్తొస్తారు మనకి చెప్పండి?

మరిప్పుడు శ్రోతలు అత్యద్భుతంగా స్పందించేశారు. ఇంకెవరు గుర్తొస్తారు? బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడు గుర్తొస్తారంటున్నారు. బొబ్బిలి యుద్ధం సినిమా అనగానే 1964 వచ్చింది బొబ్బిలి యుద్ధం సినిమా. తాండ్ర పాపారాయుడుగా మహానటులు ఎస్వి రంగారావు గారి నట విశ్వరూపం చూపించారు ఆ సినిమాలో. అంతటి గొప్ప చిత్రం అంటే బొబ్బిలి యుద్ధం కథను ఆధారంగా తీసుకుని కొన్ని మార్పులు చేసి తీసిన సినిమా 1986 వచ్చింది తాండ్ర పాపారాయుడు. తాండ్ర పాపారాయుడు వారి జీవిత చరిత్రే ఈ బయోపిక్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. తాండ్ర పాపారాయుడు బయోపిక్ విశేషాలు మన గుర్తుకొస్తున్నాయిలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:19 దాటి 40 సెకండ్లు అవుతోంది. 1756 సంవత్సరం జనవరి నెలలో జరిగింది ఈ బొబ్బిలి యుద్ధం. బొబ్బిలి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించిన తెల్లదొరలపై తిరుగుబాటు చేసిన పోరాట సమర యోధుడు అని కూడా చెప్పచ్చు వారే తాండ్రపాపరాయుడు. ఈ సినిమాలో కూడా కాస్త వాస్తవ చరిత్రని ఖచ్చితంగా ఫాలో అయ్యారు మొత్తం చిత్ర బృందం అంతా. చరిత్రను క్షుణ్ణంగా చదివిన తర్వాతే స్క్రిప్ట్ని సిద్ధం చేసుకున్నారట. 15 నెలలు పట్టింట దాదాపు ఈ స్క్రిప్ట్ పూర్తవడానికి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రాజమండ్రిలో బుస్సీదొర అచ్చంగా అప్పుడు 1750లో బుస్సీదొర ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే క్యాంప్ వేశారో, సినిమా కోసం కూడా అక్కడే సెట్స్ వేసి షూటింగ్ చేశారట తాండ్రపాపారాయుడు చిత్రానికి. భారీ సెట్స్, రోజుకి 5000 మంది ఆర్టిస్ట్తో 6 నెలలు పట్టిందిట ఈ షూటింగ్ కోసం. అసలు ఎందుకు జరిగింది ఈ బొబ్బిలి యుద్ధం? ఈ సినిమాలో ఎందుకు, ఎలా చూపించారు, ఎందుకు తాండ్రపాపారాయుడు అందరూ గుర్తుపెట్టుకునేంత చారిత్రక క్లాసిక్గా నిలిచింది, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అడవి సింహాలు చిత్రం నుండి ఆ పాట విన్నారు. శ్రోతలు చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు, కృష్ణరాజు గారు పాటలు బాగున్నాయి, మంచి పాటలు వినిపిస్తున్నారంటూ. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు తాండ్ర పాపారాయుడు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అయితే తాండ్ర పాపారాయుడు చిత్ర కథ క్లుప్తంగా చెప్పుకుంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో ఉంది బొబ్బిలి మండలం. సినిమాలో చూస్తే బొబ్బిలి చిన్న రాజ్యం, అలాగే రాజాం కూడా చిన్న పరగణ. అప్పట్లో రాజ్యాలు పరగణాలు ఉండేవి, వాటిని రాజులు పాలించేవారు. రాజులు, సామంతరాజులు ఇలా అందరూ ఉండేవారు. అయితే బొబ్బిలి రాజ్యం చిన్నదైనా శౌర్యానికి, పౌరుషానికి, నీతి నిజాయితీలకు ప్రతీకగా ఉండేది బొబ్బిలి. తమకన్నా ఎంతో పెద్దదైన విజయనగరం రాజులతో పలు యుద్దాల్లో వారిని ఓడించారు ఈ బొబ్బిలి వంశస్థులందరూ. ఆ కక్షతో, అవమాన భారంతో ఆనాటి విజయనగరం మహారాజైన విజయరామరాజు ఏం చేశాడు, ఎందుకు, ఎలాంటి సంఘటనలు ఈ బొబ్బిలి యుద్ధానికి దారితీశాయి చెప్పుకుందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మరి విజయరామరాజు ఏం చేశాడు, ఎలాంటి సంఘటనలు బొబ్బిలి యుద్ధానికి దారితీసే మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఫ్రెంచి వాడైన బుస్సీతో హైదర్ జంగ్తో చేతులు కలిపి బొబ్బిలి కోటను నాశనం చేస్తాడు విజయరామరాజు. భీకర యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో రాణులు కూడా వీరమరణం పొందుతారు. యుద్ధంలో ఓడిపోయిన రాజకుటుంబీకులు స్త్రీలందరూ శత్రువులకు చిక్కకుండా ప్రాణత్యాగాలు చేయటం తెలుగు వీర నారీమణుల శౌర్య ప్రతాపాలను అత్యద్భుతంగా చూపించారు దర్శకులు దాసరి గారు. విజయనగరం జిల్లాలో ఈ రోజుకి కూడా బొబ్బిలి రాజా మరణస్థలం ప్రాంతంలో, బొబ్బిలి పట్టణంలో కూడా కోట వార్ మెమోరియల్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి. చాలామంది ఆసక్తి ఉన్నవాళ్ళు సందర్శిస్తూ కూడా ఉంటారు. అసలు అక్కడ ఎలా జరిగింది యుద్ధం, వాటి ఛాయలు అన్నీ వాటిని వివరిస్తూ సవివరంగా చిత్రపటాలను ఆవిష్కరించారట బొబ్బిలి కోటలో. మరిన్ని విషయాలున్నాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తాండ్ర పాపారాయుడు చిత్రం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఆ అత్యద్భుతమైన పాట. ఈ పాట గురించి మనకు ఒక మంచి సందేశం పంపించారు నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. మల్లికన్న తీయన అన్న పాట సి నారే గారు రచించిన అత్యద్భుతమైన పాట. ఈ సందర్భంగా తప్పకుండా వారిని స్మరించుకోవాలంటున్నారు. తప్పకుండా ఆ మహానుభావుడిని పునఃస్మరించుకుంటున్నాం మన ఆకాశవాణి వివిధ భారతి వేదిక. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు తాండ్ర పాపారాయుడు బయోపిక్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అయితే తాండ్ర పాపారాయుడు సినిమా కోసం రాజస్థాన్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల నుండి గుర్రాలను తెప్పించారట. అప్పట్లో 3 అంతఃపురాలను, రాజ్యసభలను అద్భుతమైన సెట్టింగ్స్తో చూపించారు నిర్మాత కృష్ణరాజ్ గారు, వారి సోదరుడు మరియు దర్శకులు దాసరినారాయణరావు గారు. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక విషయం చెప్పుకోవాలి, ఆర్ట్ డైరెక్షన్ బృందానికి ప్రత్యేక అభినందనలు చెప్పాల్సిందే. ఎందుకంటే ఎటువంటి గ్రాఫిక్స్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా భారీ ఖర్చుతో నిర్మించారు ఆ సెట్స్ అన్నింటినీ. అందుకే ఇందాకలా పరిచయ వాక్యాల్లో చెప్పుకున్నాం కదా, 80s మహాబాహుబలి అన్న ఈ చిత్రం అతిశయోక్తి కాదేమో. ఇక శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి గీతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ గీతంలో రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మర శుద్ధియుక్తి, కృష్ణరాయుని కీర్తి అని వస్తుంది. గుర్తుందా ఆ పాటలో వచ్చే మల్లమ్మ పతిభక్తిని ఈ సినిమాలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు దర్శకులు. రాజు చనిపోయాక వీరత్వంతో పోరాడి ప్రాణత్యాగం చేస్తుంది మల్లమ్మ. గుర్తుందా? మరి ఆ చిత్రం నుండి ఒక పద్యం విందాం ఇప్పుడు.
1: వీర భయద గండర గండ రావు రంగారాయణిల్ గారి కత్తి పోటు వ్రేతారు తునియలౌరీతి నాతో పిల్చు వేంగళ రాయదార్ వీర్య శక్తి మంత్రాంగమేగా కమనాభిమాని నర్సారాయణిల్ గారి బారుటీటే పగర గుండెల బదాబదలు చేయగజాలు ధర్మారాయణి మహోదండ శక్తి అందరకు మించి ప్రళయ కాలావసాన సప్త సాగర గర్భ సంజనిత చండబాడబాగ్ని దిగమింగు బల్లిదుండు పాపరాయు.

0: నీ వాచాలత కట్టి పెట్టు ప్రళయాగ్ని జ్వాలికా మాలికా జీవ జీవులు పద్మనాయకులు బుస్సి పాపరాయుండిదే మీ వర్గీయుల రాజవంశజుల పద్మీభూతము జేయుతో రావే కావవే ఎంచు యక్షింపలేదవడు
1: కొండవీటి వెంకట కవి గారి రచించిన పద్యాలు రామకృష్ణ గారు కేజేఎస్ దాస్ గారు అత్యద్భుతంగా ఆలపించారు కదా. అసలు ఇలాంటి పాత చిత్రాలు మనం మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తే ఎంత అర్థవంతంగా ఉంటాయో. అప్పుడు కొంతమందికి చిన్నతనంలోనే మనకు అవి అంత ఎక్కువగా అర్థమయ్యేవి కాదు, కానీ మళ్ళీ మళ్ళీ చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రాలు ఈరోజు అలాంటి చిత్రాన్ని మనం మాట్లాడుకుంటున్నాం మన గుర్తుకొస్తున్నాయిలో. అయితే ఈ కథను, తాండ్రపాపారాయుడు కథను దాసరి నారాయణరావు గారు, కృష్ణరాజు, కొండవీటి వెంకట కవి త్రయం అత్యద్భుతంగా ఒక దృశ్య కావ్యంగా మలిచారు. సినిమాలో పద్యాలను సంభాషణలను కొండవీటి వెంకట కవి రాశారు. సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో పాటలు పద్యాలు చాలా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి మచ్చుతునకే మనం ఇప్పుడు విన్నాం. 1964 వచ్చిన బొబ్బిలి యుద్ధం సినిమాకు కూడా ఆయనే సంగీత దర్శకుడిగా పనిచేశారు. భారీ తారాగణంతో చిత్రీకరించారు తాండ్రపాపారాయుడు చిత్రాన్ని.
2: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.

సుశీలమ్మ వాణి జయరామ్ గారు పోటీ పడి పాడిన పాట అత్యద్భుతమైన పాట తాండ్ర పాపారాయుడు చిత్రం నుండి విన్నారు. ఇక తాండ్ర పాపారాయుడుగా కృష్ణరాజు గారి గంభీరమైన రూపం, డైలాగ్ డెలివరీ, యుద్ధ సన్నివేశాల్లో ఆయన చూపించిన రౌద్రం సినిమాకే ప్రధాన ఆకర్షణ. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, కృష్ణరాజు గారి కాస్ట్యూమ్స్ ఎంత అందంగా ఉంటాయో ఈ సినిమాలో మీరు ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. ఆయనవే కాదు, సినిమాలో నటించిన అందరి కాస్ట్యూమ్స్ కూడా చాలా రిచ్గా ఉంటాయి. కాబట్టే కాస్ట్యూమ్స్ డిజైనర్ కామేశ్వరరావు గారికి నంది పురస్కారం కూడా వచ్చింది తాండ్ర పాపారాయుడు చిత్రానికి. అంతేకాదు 11వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది తాండ్ర పాపారాయుడు చిత్రం. అప్పట్లో మహాబాహుబలి ఈ తాండ్ర పాపారాయుడు. కృష్ణరాజు, జయప్రద, మోహన్ బాబు, జయసుధ, సుమలత, ప్రభ, సుధాకర్, అంజలీదేవి, గుమ్మడి, కోటి శ్రీనివాసరావు గారు ముఖ్య పాత్రలో నటించారు. ఇక ప్రముఖ హిందీ నటులు ప్రాణ్ బుస్సిగా మరో ముఖ్య పాత్రలో మాణిక్ ఇరానీ నటించారు. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయానికి జయసుధ గారు నిండు గర్భిణీట. అయినా సరే చాలా ఓర్పుగా నటించారు ఆఖరి సన్నివేశం వరకు జయసుధ గారు. మనం సినిమాలో గమనిస్తే ముఖ్యంగా ఎక్కువగా క్లోజప్ షాట్స్లోనే కనిపిస్తారు జయసుధ గారు. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎందరో దిగ్గజాలు అందించిన అత్యద్భుతమైన పాట ఇది. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉండే పాట. సీనారాయణ రెడ్డి గారు, సాలూరి రాజేశ్వరరావు గారు, కేజే యేసుదాస్ గారు, సుశీలమ్మ, అబ్బా పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. తాండ్రపాపారాయుడు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఎంతో ఆత్మీయమైన సందేశాన్ని పంపించారు మనకి వేముల నరసింహరావు గారు, వడ్లమాని రవికుమార్ గారు. అయితే ఈ సినిమాలో ఒక పెద్ద విశేషం ఉంది చెప్తానన్నాను. ఈ విశేషం ఏంటో చాలామంది శ్రోతలు మనకి సందేశాలు పంపించేశారు. వేర్వేరు కాలాల్లో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన 6 ఎంపీలు ఈ సినిమాకు పనిచేశారు. ప్రపంచంలోనే అలా ఉన్న ఏకైక చిత్రమేమో తాండ్రపాపారాయుడు. కృష్ణరాజు గారు, దాసనారాయణరావు గారు, సి నారాయణ రెడ్డి గారు, జయప్రద, సుమలత, మోహన్ బాబులు, ఇక జయసుధ, కృష్ణరాజు, దాసరి నారాయణరావు గారు మంత్రులుగా కూడా పనిచేశారు వీరిలో అన్నమాట. కోటి శ్రీనివాసరావు గారు కూడా ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత. మరి ఎన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే ఈ చిత్రం ఎప్పటికీ చారిత్రాత్మకంగా ఒక అపురూప చిత్రంగా నిలిచిపోయింది తాండ్రపాపారాయుడు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

ప్రేమ తరంగాలు చిత్రం నుండి ఆత్రేయ గారి రచనలో బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా అలపించిన పాట విన్నారు. గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 11:56 దాటి 38 సెకండ్లు. తాండ్ర పాపారాయుడు అసమాన పరాక్రమాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు ఈ చిత్రంలో. మాతృభూమి పట్ల బొబ్బిలి ప్రజలకు ఉన్న భక్తిని అత్యద్భుతంగా చూపించారు. తెలుగువారి శౌర్య పరాక్రమాలను, చారిత్రక వైభవాన్ని చాటి చెప్పిన ఒక అపురూప దృశ్య కావ్యంగా మలిచారు తాండ్ర పాపారాయుడు చిత్రాన్ని. 1986 విడుదలై 2026 అంటే ఈ సంవత్సరానికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది ఈ సినిమా. సమయం దొరికితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. పిల్లలకి తప్పకుండా చూపించండి. మన తెలుగు చరిత్ర వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి తాండ్ర పాపారాయుడు బయోపిక్ చిత్ర విశేషాలు. మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ ల సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు. 12:05 చైతన్య స్ఫూర్తిలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శ్రీకారం చిత్రం నుండి పృథ్వీచంద్ర ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం బికి జే మేయర్. నిజంగా శ్రీకారం సినిమా మీ అందరికీ గుర్తుండుంటే ఈ పాటలో వాళ్ళు ఎంత మోడర్న్ యువకులైనా ఒక రకమైన ఆర్గానిక్ ఫార్మింగ్కి శ్రీకారం చుడతారు. ఈ సినిమా కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అయితే మరి మన దేశంలో ఏ రాష్ట్రం సహజ వ్యవసాయంలో అగ్రగామిగా ఉంది అంటే మనకి ఎంఎస్ శాస్త్రి గారు ఉమా, సుగంధి, కార్తీక్ పంజగుట్ట నుండి సందేశం పంపించారు. భారతదేశంలో సహజ వ్యవసాయంలో, నేచురల్ ఫార్మింగ్లో తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. సహజ వ్యవసాయం ఆహార నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా నేల తల్లిని, నీటి సారాన్ని, పర్యావరణాన్ని కూడా కాపాడుతుంది ఈ నేచురల్ ఫార్మింగ్. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా పదే పదే మన భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే మనం కొత్త రెవల్యూషన్ని తీసుకొస్తున్నాం ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ పద్ధతుల్లో. ఇక ఇలా సహజ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతన్నలందరికీ ఎన్నో శుభాభినందనలు చెప్పాల్సిందే కదా. ఎందుకంటే మామూలుగా రసాయనాలు, తర్వాత వేరే రకమైన పంట ఉత్పత్తులు వాడి వ్యవసాయం చేయడం వేరు, సహజంగా ప్రకృతి సిద్ధమైన వాటితో వ్యవసాయం చేయడం వేరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా సేంద్రియ ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం, అంటే మొత్తం ఈ నెగోషియేషన్స్ అన్ని, అంటే రైతుల నుండి కన్స్యూమర్ వరకు, వీటి కోసం ఒక ప్రత్యేక మొబైల్ యాప్ని కూడా మొదలుపెట్టింది. చాలా రీసెంట్గా కిందటి నెల లాంచ్ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకీ ఆ యాప్ పేరేంటో మీకు తెలిస్తే నాకు సందేశం పంపించండి. ఒక మంచి పాట విందాం, దాని తర్వాత మరిన్ని విషయాలు వింటూనే ఉండండి. ఆకాశవాణి, వివిధ భారతి.

0: కృష్ణార్జున యుద్ధం ఈ చిత్రం నుండి పెంచల్ దాస్ స్వీయ రచనలో ఆలపించిన పాట విన్నారు. సంగీతం హిప్ హాప్ తమిళ. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:17 దాటి 40 సెకండ్లు అవుతుంది. ఎస్, మరి మీకు ఆ యాప్ గురించి తెలుసా అంటే శ్రోతలు ఎంతో బాగా స్పందించారు. నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, అలాగే పాషా వరంగల్ నుండి మనకు సందేశం పంపించారు. వారు పంపించిన ఊహించింది అక్షరాల నిజం. టీజీ ఆర్గానిక్స్ వారు పంపించిన ఊహించిన యాప్ పేరు. దేశంలోనే తొలిసారిగా సేంద్రియ ఉత్పత్తులు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని నేరుగా విక్రయాల కోసం తెలంగాణ రాష్ట ప్రభుత్వం టీజీ ఆర్గానిక్స్ అనే మొబైల్ అప్లికేషన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఎంత బాగుంటుందో అసలు వాడుతూ ఉంటే మనకు తెలుస్తుంది ఈ యాప్ తాలూకా ఎంత సులభంగా ఉంటుందనేది. ఈ యాప్ ద్వారా రైతులు తమ పంటని, సేంద్రియ ఉత్పత్తులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం కల్పిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. టీజీ ఆర్గానిక్స్ యాప్లో వినియోగదారులు తమకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైతుల వివరాలు, వారి చిరునామా, మొబైల్ నెంబర్, అంతేకాదు వాళ్ల పొలానికి వెళ్లి నేరుగా మనమే వాళ్లతో మాట్లాడి మనం కొనుక్కోవచ్చు. అంత అత్యద్భుతమైన సువిధ మనకి అవకాశాన్ని కల్పిస్తోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరిన్ని ఆసక్తికర విషయాలున్నాయి ఈ టీజీ ఆర్గానిక్స్ యాప్ గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మహర్షి సినిమా నుండి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట విన్నారు. రచన శ్రీమణి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:24 దాటి 50 సెకండ్లు. మరి ఎంత బాగుంది అసలు ఈ పద్ధతి అంతా. మనమే స్వయంగా ఫామ్ కి వెళ్లి పొలం నుండి కావలసిన కూరగాయలు పళ్ళు తెచ్చుకుంటూ వీకెండ్స్ లో పిల్లలు కుటుంబంతో కలిసి ఫామ్ టూర్స్, వీకెండ్ ఫార్మింగ్, అదే ఇప్పుడు విన్నాం కదా మహర్షి సినిమాలో పాటలాగా. ఒకసారి ఇలాంటి ఫామ్ టూర్స్ అవకాశం ఉంటే మీరు కూడా ప్రయత్నించండి. ఆరోగ్యం, ఆనందంతో పాటు రైతన్నుల కష్టం కూడా స్వయంగా చూస్తే మనం తినే ఆహారాన్ని వృధా చెయ్యం. ప్రతి మెతుకు విలువ మనకి తెలుస్తుంది, మన పిల్లలు కూడా స్వయంగా తెలుసుకుంటారు. ఏమంటారు?

ట్రిపుల్ ఆర్ చిత్రం నుండి విశాల్ చంద్ర, పృథ్వీ చంద్ర పాడిన ఆ పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన రామజోగయ్య శాస్త్రి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:30 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకలో రాష్ట్రపతి పాల్గొంటారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. హర్యానాలోని హిస్సార్లో ఈరోజు జరిగిన ఖేత్ బచావ్ అభియాన్ ముగింపు సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి నేల స్వభావం, దానికి ఏ మోతాదులో ఎరువులు అవసరమవుతాయి అనే పూర్తి సమాచారాన్ని అందించే ఒక మొబైల్ యాప్ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భూసారాన్ని కాపాడుకోవడం కోసం రైతులు తమ పొలాల్లో రసాయన ఎరువులు, కీటకనాశనులను సమాన పద్ధతిలో వాడాలని, అలాగే సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని మంత్రి సూచించారు.
1: हम संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है, जिन तत्वों की आवश्यकता वही डालें. अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है. अलनीनो का प्रभाव यहां भी है, बारिश नहीं हो रही है, तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे.
0: ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే దానివల్ల కలిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని పేర్కొన్నారు. భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో, ఆహార ధాన్యాల నిల్వలను సమృద్దిగా ఉంచడంలో హర్యానా రైతులు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా చౌహాన్ కొనియాడారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలు అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే పరిమితం చేశారు. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్ధీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాప్రతినిధులకు, ప్రపంచ ప్రజాస్వామ్య సంస్థలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలు, హక్కులకు అత్యున్నత ప్రతీక అని, దేశ భవిష్యత్తును నిర్ణయించే వేదిక అని అన్నారు. భారతదేశంలో పార్లమెంట్ జాతీయ సమగ్రతకు, రాజ్యాంగ విలువలకు అద్దం పడుతుందని, ఇక్కడ ప్రతి పౌరుడి మాటకు స్థానం ఉంటుందని అన్నారు. ప్రస్తుత యుగంలో చట్టాలు చేయడంతో పాటు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, ప్రజా ప్రయోజనాలపై చర్చించడం పార్లమెంటు ముఖ్య బాధ్యతలని ఓం బిర్లా చెప్పారు. ఈ దినోత్సవం చర్చలు, పారదర్శకతను బలోపేతం చేసేందుకు ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ప్రజల భద్రతను మెరుగుపరచడం, కుక్కల నుండి వాటి దాడుల నుండి అరికట్టడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం కోసం అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నిర్ణీత గడువులోగా ఈ మార్గదర్శకాలు అమలు జరిగేలా చూడాలని సంబంధిత శాఖలను కోరారు. ముఖ్యంగా ప్రతిరోజు ప్రభుత్వ ప్రాంగణాలకు వచ్చే రోగులు, పిల్లల రక్షణ కోసం ఈ బహిరంగ ప్రదేశాలను సురక్షితంగా మార్చాలనే ఉద్దేశంతో గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. గ్రీస్కు చెందిన యూరోబ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో గ్రీస్ నుండి భారతదేశానికి నగదు బదిలీల కోసం యూపీఐ ఆధారిత సేవలను ప్రారంభించింది. భారత డిజిటల్ చెల్లింపుల అంతర్జాతీయ విస్తరణలో ఇదొక కీలక మైలురాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల కస్టమర్లు చాలా తక్కువ ఖర్చుతో సురక్షితంగా క్షణాల్లో నగదును బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. సాంకేతికత ద్వారా సరిహద్దులు దాటిన సంబంధాలను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్కు యూపీఐ గ్లోబల్ గుర్తింపే నిదర్శనమని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఫక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను పలువురు ప్రపంచ దేశాల నాయకులు, అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది పౌరులు ఈ దాడుల్లో మరణించడం, గాయపడ్డంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నెల 28 రాత్రి జరిగిన ఈ వైమానిక దాడుల్లో 36 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, 163 మంది గాయపడ్డారని, నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తాలిబాన్ ఉప ప్రతినిధి హమ్దుల్లా ఫ్రితత్ వెల్లడించిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. ఈ హింసాకాండపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శత్రుత్వానికి తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆయన పౌరులను రక్షించాలని ఇరుపక్షాలను కోరారు. యూరోపియన్ యూనియన్ స్పందిస్తూ ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని కోరింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలని, ప్రజల రక్షణను నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈయు స్పష్టం చేసింది. మంగళూరు తీరంలో చేపట్టిన సముద్ర శోధన సహాయక చర్యల్లో భాగంగా ప్రమాదంలో చిక్కుకున్న మంజుమాత అనే భారతీయ మత్స్యకార పడవ నుండి 6 మత్స్యకారులను భారత తీర రక్షక దళం నౌక సచేత్ విజయవంతంగా రక్షించింది. నిన్న సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వల్ల మంజుమాత పడవ అడుగు భాగం దెబ్బతిని అందులోకి నీరు చేరిందని ఐసీజీ సామాజిక మాధ్యమ వేదికగా తెలిపింది. రక్షించిన మత్స్యకారులకు అవసరమైన సహాయం అందించి స్థానిక అధికారులకు అప్పగించడానికి న్యూ మంగళూరుకు తీసుకొస్తున్నట్టు ఐసీజీ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఎయిట్ ఫిట్
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. ఎండలు తగ్గి అన్ని చోట్ల కాస్త వానజల్లులు పులకరిస్తున్నాయి. మనం కూడా ఆ వానజల్లుల్లో పులకరిస్తున్నాం ఆ పలకరింపుతో. అసలు ఒకటి చెప్పండి, వర్షం పడుతూ ఉంటే మీ గుర్తొచ్చేదేంటి? అబ్బా, వర్షం పడుతూ ఉంటే వేడివేడి పకోడీలు, బజ్జీలు, పుణుకులు అంటారా, వాటితో పాటు ఒక గరం చాయ్ లేదా అంటే మంచి కాఫీ. అవునా? అవి కాదు, అవి అయితే కొంచెం కష్టపడాలి చేసుకోవడానికి, వెళ్ళి అవి కొని తెచ్చుకోవడానికి కూడా కష్టపడాలి. అలా కాకుండా తేలిగ్గా చవకగా అన్ని చోట్ల దొరికే ఒక ఆరోగ్యకరమైన ఆహారం ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో శీతాకాలంలో దొరికే ఆహారం అది. ఏంటి, ఏం గుర్తొచ్చేస్తుంది మీకు? మరి ఆ ఆహారం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మన ఈట్ ఫిట్లో. మరి వర్షం పడుతూ ఉంటే ఆ వేడివేడి ఆరోగ్యకరమైన ఆహారం మీకు ఏం గుర్తొచ్చిందో నాకు 0402324085204024 ఈ నంబర్కు సందేశం పంపండి. ఆ యమ్మీ యమ్మీ వస్తువుతో పాటు వర్షాకాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్పుకుందాం ఈనాటి మన కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
4: దింతికి పప్ప
5: దిగిడి దిగిడి
4: దింతికి పప్ప దింతికి పప్ప
5: దిగిడి దిగిడి
4: దింతికి పప్ప

డిస్కో రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన హుషారైన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్. మరి శ్రోతలు ఊరుకుంటారా, వర్షం పడుతుంటే మీకేం గుర్తొస్తుంది, ఆ ఆరోగ్యకరమైన ఆహారం ఏం గుర్తొస్తుందంటే ఎంతమంది స్పందించారో. శిరీష్ గారు, ఇంకా వనస్థలిపుర నుండి మహేశ్వరి మురళి, ఇంకా సీతారామమూర్తి గారు మదీనాగూడ నుండి, స్వరాగ్ని రవి పటాన్చెరు నుండి, అలాగే పోలేపల్లి శ్రీనివాస్ గారు, వేడివేడి మొక్క కంకులు, అదేనండి మన మొక్కజొన్న పొత్తులు మొక్కజొన్న కంకులు అంటాం కదా, ఇవన్నీ గుర్తొస్తాయి అంటున్నారు. ఇంకా కొంతమంది అమ్మ చేసే వేడివేడి పుణుకులు కూడా మాకు చాలా ఇష్టం, ఉల్లిపాయ పకోడీ కూడా ఇష్టం అంటున్నారు. నిర్మల వైష్ణవి భిక్షపతి గారు హన్మకొండనండి, అవన్నీ కూడా మంచివే అనుకోండి, కానీ ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనకి బాగా ఆరోగ్యకరమైన విషయాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి హెల్దీ ఫుడ్ మనకి ఆరోగ్యకరమైన విషయం మొక్కజొన్న పొత్తులు. ఎస్, మీరనుకున్న యమ్మీ వర్షాకాలం దోస్త్ మన ఫ్రెండ్ మొక్కజొన్న పొత్తులు, మొక్కజొన్న బుట్టలు. ఉడికించినా కాల్చుకొని తిన్నా ఎలా తిన్నా సూపర్గా ఉంటాయి కదా. కాస్త ఉప్పు నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా ఇంకా బాగుంటుంది. నోరూరిపోతుందా? నాకు కూడా మీకు చెప్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తినాలనిపిస్తుంది కదా, మరి హాయిగా తినేయండి. ఎందుకంటే బోలెడన్ని పోషకాలు ఉంటాయి ఈ మొక్కజొన్న పొత్తులో. మరి ఆ పోషకాలు ఏంటో, ఆ పోషక విలువలు ఏంటో కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్, ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. డీజే టిల్లు నుండి హుషారైన పాట విన్నాం. రామ్ మిర్యాల ఆలపించారు, రచన కాసర్ల శ్యామ్. స్టూడియో క్లాక్ల సమయం 12:53 దాటి 13 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి మొక్కజొన్న పత్తులు హాయిగా తినేయచ్చు, బోలెడని పోషకాలు ఉన్నాయి చెప్తాను, మాట్లాడుకుందాం అన్నాను కదా. అయితే మొక్కజొన్నలో ఉండే విటమిన్ ఏ, బి, జింక్ శరీర నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచి మనల్ని బోలెడంత ఫిట్గా ఉంచుతాయి. అందుకనే జొన్న పిండితో చేసే రొట్టెలన్నా, జొన్న పిండితో చేసే ఎలాంటి వంటకాలైనా మనకెంతో ఆరోగ్యకరం అంటారు పోషకాహార నిపుణులు. ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఇది పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచి వర్షాకాలంలో సాధారణంగా వచ్చే గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుందిట. మరి మీకు మొక్కజొన్న పత్తు ఎలా తిన్న ఇష్టం? కాల్చుకొని తిన్నవా, లేకపోతే ఉడికించుకొని తిన్నవా? నాకు వాట్సాప్ చేయండి. మరిన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వెంటనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

జల్సా చిత్రం నుండి టిప్పు గోపికా పూర్ణిమ అలపించిన పాట విన్నారు. రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. పోలడిన మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. వేడివేడి మొక్కజొన్న కంకులు, నిమ్మకాయ రసం, ఉప్పు కారం అద్దించి తింటే ఆ మజాన వేరంటున్నారు. రామలక్ష్మి ఆనందం గారు కరీంనగర్ జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. అలాగే ఇంకొక సందేశం వచ్చింది, సీతారామూర్తి గారు దంపతులు మదీనాగూడా నుంచి పంపించారు. ఎలా తిన్నా మొక్కజొన్న బాగుంటుందమ్మా అంటున్నారు. చాలా సంతోషం అండి. మరి వర్షాకాలపు చల్లని వాతావరణంలో వేడివేడి మొక్కజొన్న ఎంత బాగుంటుంది కదా. దీనిలో కార్బోహైడ్రేట్లు శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి చూపును మెరుగుపరచడంతో పాటు విటమిన్ B5 B6, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు వైద్యులు. మరి అస్సలు మిస్ అవ్వకండి ఈ సూపర్ ఫుడ్ని. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో థియేటర్స్లో స్వీట్ కార్న్ రూపంలో కూడా దొరుకుతుంది. పిల్లల్ని కూడా తినేలాగా ప్రోత్సహించండి. మరి నాకు ఉడకపెట్టిన జొన్న పొత్తులు ఇష్టం అంటున్నారు డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి. థ్యాంక్ యూ సార్ మీ సందేశానికి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఈట్ ఫిట్, మన ఆకాశవాణి వివిధ భారతిలో.

0: గారు.
1: ఇట్స్ ఓకే చిన్ని గారు.
0: ఇట్స్ ఓకే చిన్ని గారు అంటూ ఎంసీఏ చిత్రం నుండి ఆ పాట విన్నారు. దివ్య కుమార్, శ్రావణ్ భార్గవి ఆలపించారు. రచన బాలాజీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. అయ్యో బాబోయ్, అసలు మొక్కజొన్న కంకులకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారనిపిస్తోంది. ఎన్ని సందేశాలు వచ్చాయో ఈరోజు ఈట్ ఫిట్.

0: కార్యక్రమంలో మేము మొక్కజొన్న పొత్తుల్ని పిండి పట్టుకొని రొట్టెలు చేసుకొని తింటాం, చాలా బాగుంటుంది అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ గారు. అలాగే మొక్కజొన్నల్ని మిక్సీలో వేసి బియ్యం పిండితో కలిపి ఉల్లిపాయ కలిపి వడలు చేస్తామంటున్నారు అల్వాల్ నుండి ఈశ్వర్ గారు. అబ్బా ఎంత ఇట్లా మీరు రెసిపీలు కూడా పంపించి నాకు నోరూరించేస్తున్నారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి మనకు సందేశం పంపించారు, ఎలా తిన్నా బాగుంటాయండి మొక్కజొన్న పొత్తులు అంటున్నారు. మరి అదే కదా దానిలో ఉండే మజా, ఏదైనా తినచ్చు కానీ ఒకటే మంత్రం, ఏం తిన్నా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మితం హితం. ఏం తిన్నా తగినంత మోతాదులో తింటే అది ఆరోగ్యానికి ఎటువంటి చేటు చేయదంటున్నారు వైద్యులు. ఈ వానాకాలంలో వీలైనంత వరకు తాజాగా వండిన వేడివేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది. బయట జంక్ ఆహారాన్ని నిల్వ ఉంచిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హెల్దీ, స్టే ఫిట్. ఇది ఇవాళ ఈట్ ఫిట్.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

అల వైకుంఠపురం చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి మంగ్లీ ఆల్పించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ థమన్. మరి తింటే గార్లే తినాలి, వింటే భారతం వినాలి అనే సామెతలాగా రుచి అభిరుచి ఉన్న మొక్కజొన్న కొంకులు ఈ సీజన్లో తింటే బలవర్ధకమైన ఆహారం అంటున్నారు జరగామ చంద్రశేఖర్ శర్మ గారు నిజామాబాద్ నుండి. అలాగే ఎల్దుర్తి నుండి షేక్లు, శ్యామ్ల మరియు వారి కుటుంబ సభ్యులు కూడా పంపించారు. మాకు మొక్కజొన్న పొత్తులతో మిర్చి బజ్జీలు చాలా ఇష్టం అంటున్నారు. బోల్డని సందేశాలు పంపించారు. సందేశాలు పంపించిన వాళ్ళందరికీ అనేకానేక ధన్యవాదాలు. ఈట్ ఫిట్ కార్యక్రమం విన్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 నుండి మనందరం కలుద్దాం షో టైం కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శిల్పకళా వేదికలో విడుదల చేస్తారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించడం అవగాహన లేమికి నిదర్శనమని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, చిన్న మధ్య తరహా పరిశ్రమల విస్తృత నెట్వర్క్ ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తెలంగాణ ఇంజనీరింగ్ కు ఒక కీలక కేంద్రంగా నిలిచిందన్నారు. హైదరాబాద్లోని చేసేసిలో ఏరో మార్ట్ హైదరాబాద్ 2026 ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన ఈ అంతర్జాతీయ వ్యాపార సదస్సులో భాగంగా వివిధ దేశాలకు సంబంధించిన కంపెనీల ప్రదర్శన స్టాల్స్ ను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
1: Our state is home to more than 1500 specialized MSMEs and precision engineering suppliers serving the aerospace, defense and space industries. The state's new MSME policy is designed to help more enterprises enter precision engineering and allied industries. With a strong network of DRDO laboratories, defense PSUs and industry partners, Hyderabad is a national center for innovation and maintenance, repair and overhaul.
0: ఈ కార్యక్రమంలో బీసీఐ ఏరోస్పేస్ సీఈఓ స్టెఫాన్ పియర్ కాస్టెట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు డాక్టర్ సతీష్ రెడ్డి, తెలంగాణ ఏరోస్పేస్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్తో పాటు ఇటలీ కాన్సల్ జనరల్, ఫ్రాన్స్ కాన్సల్ జనరల్ కూడా పాల్గొన్నారు. ఈ 3 రోజుల సదస్సుకు 20 దేశాల నుంచి 400 పైచిలకు సంస్థల తరఫున 1200 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సులో 10,000కు పైగా ముందస్తు B2B వ్యాపార సమావేశాలు నిర్వహిస్తారు. బోయింగ్, ఎయిర్బస్, లాక్హీడ్ మార్టిన్, జీఈ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు భారతీయ ఎంఎస్ఎంఈలు పాల్గొంటున్న ఈ సదస్సు భారత్ను ప్రపంచ వైమానిక తయారీ కేంద్రంగా నిలిపే లక్ష్యంతో జరుగుతోంది. రాష్ట రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ప్రభుత్వం ఈరోజు విడుదల చేస్తుంది. తొలి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతుల ఖాతాల్లో సుమారు 2,482 కోట్ల రూపాయల నిధులు జమ కానున్నాయి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సాయంత్రం జరిగే రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీట నొక్కి విడుదల చేస్తారు. ఖమ్మం జిల్లా మదర్లో ఈ కార్యక్రమం నిర్వహించవలసి ఉన్నప్పటికీ అక్కడ భారీ వర్షాల కారణంగా సభ రద్దయింది. దేశవ్యాప్తంగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. అనేక రాష్ట్రాల్లో అవినీతికి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి ఘట్కేసర్లో జరుగుతున్న బీజేపీ తెలంగాణ రాష్ట కార్యవర్గ సమావేశంలో నితిన్ నవీన్ మాట్లాడారు.

0: कि जब हमारी सरकार यहाँ बनेगी हम इस धर्म के आधार पे आरक्षण को खत्म करेंगे और उसका लाभ हमारे एससी बीसी और हमारे एसटी समाज के लोगों को मिलेगा, क्योंकि हम उन लोगों को आगे लाना चाहते हैं। देश के 25 करोड़ आबादी को हमने गरीबी रेखा से बाहर लाया तो हमने उस संकल्प को पूरा किया जो हमारे प्रेरणा पुरुष दीनदयाल उपाध्याय जी ने कहा था।
1: ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, టీకే అరుణ, డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. హ్యామ్ రోడ్లతో పాటు ప్రతిపాదిత రహదారుల నిర్మాణంతో రాష్ట రూపురేఖలు మారిపోతాయని, అందుకే తమ ప్రభుత్వం విద్యా వ్యవసాయంతో పాటు రోడ్ల అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2 సంవత్సరాల కాలంలోనే ప్లాన్ నాన్ ప్లాన్ కింద 7,110 కోట్ల నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు చేపట్టినట్టు వెల్లడించారు. హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణతో పాటు సుమారు 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్ పనులకు సైతం టెండర్లు పిలిచినట్లు మంత్రి తెలియజేశారు. వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా నల్లమల అటవీ ప్రాంతం గుండా నిర్మించతలపెట్టిన మన్ననూరు శ్రీశైలం 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 3 నెలల్లో డిపిఆర్ ఖరారవుతుందని కూడా ఆయన చెప్పారు. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని వివరించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట రైతాంగానికి సరిపడా ఎరువుల కోటాను కేటాయించేలా బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతులకు సన్నవడ్ల బోనస్, ఎరువులు, విత్తనాలు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం ఈవేళ నుంచే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందని, ఈసారి కూడా 9 రోజుల్లోనే రైతు భరోసా పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని మంత్రి ఈ ఉదయం స్వయంగా పరిశీలించారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించడం అవగాహన లేమికి నిదర్శనమని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ, 2 సంవత్సరాల్లో బొగ్గు అమ్మకాల ద్వారా సింగరేణికి 11,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని, బొగ్గు మాయమైతే లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ నాయకులు సింగరేణి సొమ్ము వాడుకుని కార్మికులకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోసెట్టిపల్లి గ్రామానికి చెందిన తోట శేఖర్ చెప్పారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: నా పేరు తోటశేఖర్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడుదల నిధులు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా నాకు సంవత్సరానికి 3 సార్లు 2,000 చొప్పున మొత్తం 2-3 విడతలుగా 46,000 రూపాయలు జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయి. ముందుగాను కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఆర్లో భాగంగా ఓటర్లు ఉన్న ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. కలెక్టరేట్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ఎస్ఐఆర్ను వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నకరేకల్, నల్గొండ మండలాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఎస్ఐఆర్లో భాగంగా హనుమకొండ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ వేగవంతంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ చెప్పారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ స్నేహ శబరేష్ చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నియమించిన సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తున్నారని ఆమె తెలియజేశారు. నిర్మల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులందరికీ మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిన్న రాత్రి నిర్మల్ గ్రామీణ మండలం అనంతపేట గ్రామంలో కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరీక్షించారు. దేశవ్యాప్తంగా రైతాంగంతో పాటు దాదాపు 14 కోట్ల కుటుంబాలు ఏదో ఒక రూపంలో సహకార వ్యవస్థతో ముడిపడి ఉన్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్ నాఫ్స్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సహకార వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 122 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రాష్టంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈరోజు, బుధవారం ఆదిలాబాద్, కొమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి సర్వే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం 99.49% పూర్తయిందని జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ ఏంజల్ ఆల్ఫ్రెడ్ చెప్పారు. జిల్లాలో 5 సంవత్సరాల్లో ఉన్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. విశేషాలు మరొకసారి. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శిల్పకళా వేదికలో విడుదల చేస్తారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించడం అవగాహన లేమికి నిదర్శనమని మంత్రి వివేక వెంకటస్వామి విమర్శించారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 30 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోల సమయం 1:21 దాటి 33 సెకండ్లు. మరి షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు మీ పేరు 0402324852, 0402324852 ఈ నంబర్కు నాకు సందేశం పంపడమే. ఎవరు తొందరగా నాకు సందేశం పంపిస్తారో దానిలో కరెక్ట్ సమాధానాలని నేను చదువుతాను. మరి షో టైం ప్రారంభం చేసుకుందాం. బోల్డ్ మంది శ్రోతలు అప్పుడే వెల్కమ్ టు షో టైం అని నాకు సందేశాలు కూడా పెట్టేస్తున్నారు. షో టైంలో ఎప్పట్లాగే ఈరోజు కూడా కొన్ని సినిమా ప్రశ్నలు, కొన్ని జనరల్ నాలెడ్జ్ అండ్ కొన్ని సరదైన ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా సిద్ధమేనా? షో టైంలో వస్తోంది మొదటి ప్రశ్న. మేము సిద్ధమే అంటున్నారు శ్రోతలందరూ. షో టైంలో మొదటి ప్రశ్న, జపాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ప్రదేశం ఎక్కడ ఉంది? ప్రశ్న మరొకసారి, జపాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ప్రదేశం ఎక్కడ ఉంది? మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపండి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైంలో ఒక మంచి హుషారైన పాటతో మొదలెట్టేసుకున్నాం. మరి కలిసిందాం రా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం

షో టైంలో ఒక మంచి హుషారైన పాటతో మొదలెట్టేసుకున్నాం. మరి కలిసిందాం రాచిత్ర నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం

లక్ష్మీ నరసింహ చిత్రం నుండి ఆ హుషారైన పాట విన్నారు. శంకర్ మహాదేవన్ బృందంతో కలిసి ఆలపించారు ఆ పాట. సంగీతం మణిశర్మ, రచన చంద్రబోస్. మరి షో టైంలో మూడో ప్రశ్నగా నేను అడిగాను, శ్రోతలందరూ సరిగ్గా సమాధానాలు పంపించారు. ప్రశ్న ఏంటంటే, ఒక తెలుగు సినిమా పాటలో నలుగురు గొప్ప స్వాతంత్ర సమరయోధులు వేషంలో కనిపిస్తారు అని ప్రశ్న అడగడం జరిగింది. ఆ పాట ఏంటి అంటే, కరెక్ట్గా గెస్ చేశారు, పుణ్యభూమి నాదేశం నమో నమామి అనే పాట. మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ గారు నాలుగు గొప్ప స్వాతంత్ర సమరయోధుల వేషంలో కనిపిస్తారు. ఇక సరైన సమాధానాలు తొందరగా పంపించిన వాళ్ళు ఎవరంటే, ఈరోజు చాలామంది కొత్త శ్రోతలు వచ్చారు మన షో టైంలో పాల్గొంటున్నందుకు మీ అందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ చెప్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి తొందరగా పంపించిన వాళ్ల పేర్లు ఎవరంటే, విష్ణువర్ధన్ బాబు ఎల్లారెడ్డిగూడ నుండి, సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, హర్షిణి ఆదిలాబాద్, పాషా కిష్టాపురం నుండి, మధురెడ్డి గిర్మాపూర్ నుండి పంపించారు, అరవిందాచారి లావణ్య, సీతారాం బాగ్, శైలజ వేణు, ధర్మసాగర్, రమణి సుబ్బారావు గారు సికింద్రాబాద్ నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుండి, ధనరాజ్ సునీత శివగంగానగర్, శ్రీనివాస్ పద్మావతి కానాజీగూడ ఇంద్రానగర్ నుండి, సత్యనారాయణ గారు ఖమ్మం నుండి, సాయి చరణ్ పూజిత హయత్ నగర్, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి, ఇంకా అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు మనకి సందేశం పంపించారు ప్రొద్దుటూరు నుండి. సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో చివరి ప్రశ్న వస్తోంది. ఈ ప్రశ్న ఎప్పుడు అడిగేలాగే కాస్త సరదా అయిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్నకి అందరి సమాధానాలు చదివే ప్రయత్నం చేస్తాను. ప్రశ్న ఏంటంటే, మీ చిన్నతనంలో మీరు మొట్టమొదటిసారిగా చూసిన సినిమా ఏంటి, గుర్తుంటే నాకు సందేశం పంపించండి. మీరు మొట్టమొదటిసారిగా మీకు మీ ఊహలో గుర్తున్న సినిమా ఏంటో నాకు సందేశం పంపించండి. 0402324085252 ఈ నంబర్కు.

వావ్, ఎన్ని సందేశాలు పంపించారు మన శ్రోతలందరూ. మేము చూసిన మొదటి సినిమా ఇదే అంటూ షో టైంలో నేను సరదాగా అడిగిన ఒక ప్రశ్న, మీ చిన్నతనంలో మీ ఊహకి గుర్తుండి మీరు చూసిన మొట్టమొదటి సినిమా ఏది అని. ఉమ్మడ నుండి దివాకర్ గారు పంపించారు, భక్త ప్రహ్లాద్ సినిమా చూశానండి మా అన్నయ్య వదినలతో అంటున్నారు. దేవుడు చేసిన మనుషులు అంటున్నారు ఈశ్వర్ గారు అల్వాల్ నుండి. ఇక మనకి నవగ్రహ పూజా మహిమని అనే ఒక సినిమా చూశాను, నాకు అదే గుర్తంటున్నారు. గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. చిత్తూరు నాగయ్య గారు నటించిన భక్త రామదాస్ సినిమా చూశానండి మొట్టమొదటిసారి అంటున్నారు రమణీ సుబ్బారావు గారు. సికింద్రాబాద్ నుండి శ్రీనివాస్ రెడ్డి గారు రాశారు మనకి జీవన తీరాలు, ఆ సినిమా చూశానంటున్నారు. ఆదిలాబాద్ నుండి సంధ్య మనకి సందేశం పంపించారు, ప్రెసిడెంట్ గారి పెళ్ళం అంటే ఈ మధ్య వచ్చిన చిత్రమే, ఈ సినిమా నేను మొదటిసారి చూశానంటున్నారు. ఇక శతమానం భవతి ఈ సినిమా చూశానంటున్నారు శ్రీనిధి శ్రీహిత నిజామాబాద్ నుండి. ఇక రౌడీ అల్లుడు నేను చూసిన మొట్టమొదటి సినిమా అంటున్నారు శైలజ వేణు ధర్మసాగర్ హనుమకొండ నుండి. మేడం గారు నమస్కారం, నేను మొట్టమొదటిగా చూసిన సినిమా సంపూర్ణ తీర్థయాత్ర సంపూర్ణ రామాయణం అంటున్నారు చిత్తలూరి యాదగిరి చిరాకుడూరు గ్రామం నుండి మనకు సందేశం పంపించారు. ఇక భక్త ప్రహ్లాద్ అన్న మొదటి సినిమా అంటున్నారు సేర్ల వెంకటేష్ మరియు సుగుణ. మంగమ్మ గారి మనవడు నేను మొదటి సినిమా అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి. షోలే నేను తెలుగు సినిమా అడిగానండి, మీరు చూసిన తెలుగు సినిమా ఏంటో నాకు పంపించండి. సంపూర్ణ రామాయణం చూశానంటున్నారు భిక్షపతి నిర్మల హన్మకొండ వరంగల్ నుండి. ఇక దానవీరి సురకన్న చూశానంటున్నారు పానగంటి రవి గౌడ్ గారు మనకి బిహెచ్ఎల్ నుండి సందేశం పంపించారు. నాగ్నాథ్ గుప్తా గారు పంపించారు లవకుశ సినిమాని చూశానండి మొట్టమొదటిసారిగా, మా గురువుగారు తీసుకెళ్లారంటున్నారు. అగ్గిపెడుగు సీనియర్ ఎన్టీఆర్ నటించిన అగ్గిపెడుగు చూశానంటున్నారు బలరామ్ గారు హైదరాబాద్ నుండి. ఇక పాతాళ భైరవి నేను చూసిన మొట్టమొదటి సినిమా అంటున్నారు శంకర్ భీమ్గల్ నుండి. నా చిన్నతనంలో మా అమ్మ నాన్నగారితో వెళ్ళిన మొట్టమొదటి సినిమా సంపూర్ణ రామాయణం, ఈ సినిమాకు అందరం వెళ్ళాం కుటుంబం అంతా అంటున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరి నెమ్మని ఈ గ్రామం నుండి వెంకటేశం హేమలత గారు సందేశం పంపించారు, కార్తీక దీపం శోభన్ బాబు గారు నటించిన సినిమా మా దగ్గరలో ఉండి చిట్యాల టాకీస్లో చూసాం మేడం అంటున్నారు, చాలా సంతోషం. మరి ఎన్టీఆర్ గారు నటించిన వేటగాడు మొట్టమొదటి సినిమా అంటున్నారు అప్పలరాజు గారు పెడన నుండి. లక్ష్మీ సినిమా చూశాను వెంకటేష్ నయనతార నటించింది అంటున్నారు సుష్మిత హనోజీపేట్ నుండి మనకి సందేశం పంపించారు. ఇక పాపం పసివాడు చూశానంటున్నారు అశోక్ కుమార్ సోమాజీ కూడా నుండి. నువ్వు వస్తావని సినిమా చూశానంటున్నారు మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్ మెర్సి విజయ. మరిన్ని సందేశాలు ఉన్నాయి, చదువుతాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. సినిమాలతో మనకి ఎంతో అనుబంధం ఉంటుంది. శివ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ బృందం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మరి షో టైంలో మీ చిన్నతనంలో మీ ఊహకు గుర్తుండి ఏ సినిమా చూశారు అని అడిగితే భార్యా బిడ్డల సినిమా నా మొదటి చిత్రం అంటున్నారు చిత్రయాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి. అలాగే మనకి మనుషులు, దేవుడు చేసిన మనుషులు ఈ సినిమా నా మొదటి సినిమా అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. ఇక కల్వకుర్తి నుండి నాగర్ కర్నూలు జిల్లా నుండి పంపిస్తారు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర నేను మొదటిసారిగా చూసిన సినిమా అంటున్నాను. నేదనూరి కళ్యాణాచారి గారు మనకు సందేశం పంపించారు. వినాయక విజయం అంటున్నారు పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపల్ల నుండి. వందే మాత్రం సినిమా చూశానంటున్నారు ఆడెప్ సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి. ఇక ఆదర్శ్ నగర్ నుండి మనకి కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి సందేశం పంపించారు. మేము చూసిన మొట్టమొదటి సినిమా కలెక్టర్ జమున అనుకుంటాను, ఆ సినిమా పేరు రాశారు వాళ్ళు. ఇక మొదటిసారి నేను చూసిన సినిమా వెంకటేశ్వర మహత్యం అంటున్నారు. మనకి ఈ సందేశం విశాఖపట్నం నుండి పంపించారు. మరి శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర నేను చూశాను మొదటి సినిమా అంటున్నారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి నా చిన్నతనంలో చూసిన మొట్టమొదటి సినిమా అది అంటున్నారు. నార్కెట్పల్లి నెమ్మాని గ్రామం నుండి పంపించారు. పవిత్ర బంధం నేను చూసిన మొట్టమొదటి సినిమా అంటున్నారు అజయ్ కుమార్. పావని మనకు సందేశం పంపించారు. ఇక లవకుశ నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు చూసిన సినిమా అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నుండి ఆత్మగౌరవం శోభన్ బాబు గారి సినిమా నేను మొట్టమొదటిసారిగా చూశానంటున్నారు. పాలకుర్తి జనగా నుండి మనకి సునీత రాము గారు సందేశం పంపించారు. ఇక సంతానం ఏఎన్ఆర్ గారు సంతానం మొదటి సినిమా అంటున్నారు. శ్రీపతి బాబు గారు డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి మనకి సందేశం పంపించారు. ఓల్డ్ శివగంగానగర్ నుండి ధనరాజ్ గారు ప్రాస్తున్నారు. భక్త ప్రహ్లాద 1965లో నేను చూసిన మొదటి సినిమా, అమ్మాయిల శపథం చూశానంటున్నారు. జయశ్రీనగర్ జయశ్రీ లక్ష్మీ నిలయం నుండి జయశ్రీనగర్ లక్ష్మీ నిలయం నుండి రామయ్య రాజ్యలక్ష్మి గారు మనకు సందేశం పంపించారు. ఇక లంగర్ హౌస్ నుండి పంపిస్తున్నారు మైనే ప్యార్ క్యా. మరి తెలుగు సినిమా రాయాలి కదండి. శ్రవణ్ కుమార్ గారు, సంగీత్ గారు లంగర్ హౌస్ నుండి మనకు సందేశం పంపించారు. మొహమ్మద్ జైనుద్దీన్ గారు, అమ్మ నేను చూసిన మొదటి సినిమా లవకుశ, నాకు అదే గుర్తుంది. జరిగిన కథ సినిమా చూశాను మొట్టమొదటిసారిగా అంటున్నారు. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, ఇక హనుమంతరావు గారు రాస్తున్నారు. వెంకటేశ్వర మహాచార్య నేను మొట్టమొదటి సినిమా చూశాను. ఇక నాకు గుర్తున్న సినిమా నేను చూసింది ఏంటంటే లవకుశ అంటున్నారు. ఎవరు, దయానంద్ కాలనీ నుండి పుట్ట చంద్రమోహన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. మోహన్ గారు భాగ్లింగంపల్లి నుండి రాస్తున్నారు. నేను డమరుకం సినిమా చూశాను మొట్టమొదటి సినిమా, అమ్మ నాకు గుర్తు రావటం లేదు కానీ మంచి ప్రశ్న అడిగారు అంటున్నారు. హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి గారు నమస్కారం అండి మీకు కూడాను. ఇలాగే మనకి ఇంకొక సందేశం వచ్చింది, మధు ఆర్ఎస్ టైలర్స్ మల్లాపూర్ నుండి దేశంలో దొంగలు పడ్డారు నేను చూసిన మొదటి సినిమా అంటున్నారు. ఇక ప్రేమాభిషేకం నేను చూసిన మొదటి సినిమా అంటున్నారు. ఎల్బీ నగర్, ఊర్మిళ సతీష్, ఇంకా చాలామంది భద్రాద్రి కొట్టగూడెం జిల్లా కట్ల సతీష్ సుమలత. పూజ సినిమా నేను మొట్టమొదటిసారిగా చూశానంటున్నారు. బంగారు సింహరాజు చూశానంటున్నారు. సూర్యశ్రీ కౌకూరు నుండి, ఇక నో మంచిర్యాల నుండి చంద్రముగలి పద్మరాణి అక్షర. ఇది ఇంకా చాలామంది రాశారు, వాళ్ళ పేర్లు చదవలేను ఎందుకంటే సమయం అయిపోతుంది. నేను చూసిన మొట్టమొదటి సినిమా రామకృష్ణ హీరోగా నటించిన రౌడీలకు రౌడీలు అంటున్నారు మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుండి. ఇక ఎస్ఎం అరవిందాచారి సీతారాం బాగ్ నుండి మనకి చూశారు శివాట, వాళ్ళు చూసిన మొదటి సినిమా. ఇక చాలామంది రాశారు, చాలా చాలా సందేశాలు వచ్చాయి. మరి అందరి ప్రశ్న అందరి సమాధానాలు చదివే సమయం మనకి లేదు. దోర్నాల సుదర్శన్ గారు రాస్తున్నారు, 1971లో వచ్చిన మా నాన్న అనే సినిమా నేను చూశాను భూదాన్ పోచంపల్లిలో మొట్టమొదటిసారిగా చూశాను అంటున్నారు. ఇది ఇవాళ షో టైం. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు తెలుపుతోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి. మీ పేర్లు చదివినా చదవకపోయినా షో టైంలో పాల్గొనడమే ఒక సెలబ్రేషన్ అంటారు చాలామంది శ్రోతలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. తిరిగి 2 గంటల, ఇప్పుడు 2 గంటలకి మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు విందాం. 2:15 ఒక మంచి సంగీత స్వర ప్రయాణం లాంటి శక్తిశీలిని మీకు పరిచయం చేస్తాను. మరి వింటూనే ఉండండి స్టే ట్యూన్ టు 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 2:00, మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు.

0: స్వరాభిషేకం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పీ శైలజతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన వేటూరి సుందరరామూర్తి గారు. మరి ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈనాటి మన శక్తిశీల్లో? రా గా సోదరిమణులు ఇటీవల 2026 పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఆ సోదరిమణులు ఎవరు అని అడిగాను. చాలామంది శ్రోతలు స్పందించారు. మరి వారి గురించి బోలెడని విషయాలు ఈనాటి మన శక్తిశీల్లో.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:24 దాటి 35 సెకండ్లు. రా గా సోదరిమణులు వారే పద్మశ్రీ పురస్కార గ్రహీత.

0: రంజని గాయత్రి గారి గురించి ఎన్నో విశేషాలు వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.
1: Action!

0: ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర నుండి చిత్ర శ్రీనిధి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:30 దాటి 43 సెకండ్లు. మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై నగరంలో ఒక సంగీత కుటుంబంలో పుట్టారు రంజనీ గాయత్రి గారు. తల్లి దగ్గరే సంగీతాభ్యాసం చేశారు. చిన్నతనం నుండే వయలిన్ నేర్చుకుని బాల మేధావులుగా, విద్వాంసులుగా, రేడియో జాతీయ పోటీల్లో విజేతలుగా నిలిచారు ఈ రాగా సోదరిమణులు. అయితే ఆల్ ఇండియా రేడియోతో కూడా అత్యంత ఆత్మీయ అనుబంధం ఉంది వీరిద్దరికి. ఎలా అంటే, ఆల్ ఇండియా రేడియో ద్వారా గుర్తింపు పొందిన అగ్రశ్రేణి ఏ గ్రేట్ కళాకారులుగా ఉన్నారు ఈ రాగా సోదరిమణులు. ఇద్దరు వయలిన్ వాద్యకారులుగా సంగీత దిగ్గజాలైన టీకే పట్టమ్మాళ్, డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి వంటి దిగ్గజాలకు కచేరీలకు పక్క వాయిద్య సహకారం అందించారు రంజనీ గాయత్రి. ఎంత గొప్ప విశేషం! అది కూడా అత్యంత చిన్న వయసులోనే వారి ఈ వాయిద్య సహకారం అందించారట. వీరితో అనుబంధం ఉంది అంటున్నారు నూతి సత్యానంద్ గారు. మనకి హయత్ నగర్ నుండి సందేశం పంపించారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం రంజనీ గాయత్రి గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. రంజనీ గాయత్రి గారి గురు ప్రఖ్యాత సంగీత కళాచార్యులైన శ్రీ పిఎస్ నారాయణ స్వామి గారి ప్రోత్సాహంతో వయలిన్ విద్వాంసులుగానే కాకుండా గాయని గాయకులుగా కూడా వేదికపైన గాత్ర కచేరీ చేయడం మొదలుపెట్టారు రంజనీ గాయత్రి. 1997 ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళలో ఎవరు పెద్ద అనేది ఎప్పుడు చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. అయితే గాయత్రి గారి కన్నా రంజనీ 3 ఏళ్ళు పెద్దవారు. అయితే వీరిద్దరూ సంగీతంలో మాత్రమే కాదు అకాడమిక్స్లో కూడా మహారాణులే. ఎందుకంటే ఇద్దరు కామర్స్లో గ్రాడ్యుయేట్స్, గాయత్రి గారైతే చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలం జీవితాన్ని సంగీతానికి అంకితం చేశారు ఈ రాగా సోదరిమణులు. కఠోర సంగీత సాధన, సంగీతం అంటే అపరిమితమైన గౌరవం, ప్రేమ ఈరోజు పద్మశ్రీ పురస్కారం అందుకునేలా చేసిందంటారు రంజనీ గాయత్రి.

0: శృతి లయలు చిత్రండి బాలసుబ్రహ్మణ్యం గారు బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెవి మహాదేవన్. ఇది ఒక అన్నమాచార్య కృతి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఈ పాటలో విన్నట్టే అన్ని వర్గాలకు సంగీతం చేరాలనే ఉద్దేశం. అందుకే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని సమన్వయం చేస్తూ ఎన్నో అత్యద్భుతమైన కచేరీలను నిర్వహిస్తున్నారు. కచేరీల్లో పాడుతున్నారు శ్రీమతి రంజనీ గాయత్రి. చక్కటి లయజ్ఞానం, సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తూ క్రమ పద్ధతిలో సంగతులను ఆలపిస్తారు వీరిద్దరు. మనోధర్మం అంటే ఆ రాగం ఆలాపన ఆశువుగా పాడే సామర్థ్యం రాగా సోదరిమణుల ప్రత్యేకత అంటారు. మరి రాగా సోదరిమణుల్లో గాయత్రి గారు ఒక సినిమా పాట కూడా పాడారు. ఆ పాట కూడా విందాం ఈనాటి మన శక్తిశీలి కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: రంగమార్తాండ చిత్రం నుండి వారు పాడిన ఈ పాట.

0: వారి సినిమాలో ఆలపించిన ఏకైక పాట ఇది. ఎన్నో ప్రయోగాలు చేశారు ఈ పాటలో, దీనికి సంగీతం అందించారు మాస్ట్రో ఇళయరాజా గారు. ఎన్నో రెండు మూడు రాగాల్లో సాగుతూ ఉంటుంది ఈ పాట. వింటూనే మనకు అనిపించింది కదా పాడడం ఇంకెంత కష్టతరంగా ఉండి ఉంటుందో, కానీ అటువంటి అద్భుతమైన పాటను మనకు అందించారు ఈ సోదరిమణులు. సంగీతంలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు ఈ రాగాద్వయం, రంజని గాయత్రి ద్వయం. నిరావల్ అంటే కర్ణాటక సంగీత కచేరీల్లో రాగం తాళం మార్చకుండా మారకుండా ఒకే కీర్తనలోని సాహిత్యానికి పదే పదే కొత్త రాగభావాలను జోడించి ఆలపించడమే నిరావల్. దీనిలో వీరు సిద్ధహస్తులంటారు సంగీత విశ్లేషకులందరూ. వరుసగా రెండు లేదా మూడు రాగాలను ఒకదాని తర్వాత ఒకటిగా రెండు మూడు విభిన్న తాళాలతో ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు రంజని గాయత్రి సోదరిమణులు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: స్వాతికిరణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విన్నారు. సంగీతం కేవి మహదేవన్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:50 దాటి 30 సెకండ్లు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఈనాటి మన శక్తిశీల్లో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు శ్రీమతి రంజనీ గాయత్రి గారి సంగీత స్వర ప్రయాణం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ కీర్తనలు, అరుదైన రచనలు, వర్ణాలు, పదాలు సమకాలీన భజనలకు సమాన ప్రాధాన్యతనిస్తాయి వారి కచేరీలు. స్వరంతో మాత్రమే కాదు, ఇద్దరు నిండైన రంగుల చీరల్లో కూడా వారి కెమిస్ట్రీని ఇష్టపడతారు వారి అభిమానులు. 5 భాషల్లో తెలుగు, తమిళం, కన్నడం, సంస్కృతం, మరాఠీల్లో అనర్గళంగా మాట్లాడగలరు వీరిద్దరు. అంతేకాదండి, 8 భాషల్లో కచేరీలు చేస్తారట ఈ జంట. ఎన్నో ఉత్తమ సంగీత పురస్కారాలు, ప్రపంచవ్యాప్తంగా 100 కచేరీలు చేశారు. ఎన్ని సత్కారాలు అందుకున్నా మన భారతదేశ పద్మశ్రీ పురస్కారం ఎంతో విలువైంది అంటారు శ్రీమతి రంజనీ గాయత్రి.

సాగర సంగమం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పీ శైలజ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు పద్మశ్రీ పురస్కార గ్రహీతలు శ్రీమతి రంజని గాయత్రి గారుల స్వర ప్రయాణాన్ని వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకవైపు భార్యగా, అమ్మగా తమ బాధ్యతలు నిర్వహిస్తూనే అలుపెరగని పట్టుదల, సాధన, శాస్త్రీయ సంగీతంపై చెరగని ప్రేమతో స్వర విన్యాసం చేస్తున్న శ్రీమతి రంజనీ గాయత్రి గారుల ప్రయాణం ఎందరికో ఎందరో మహిళా మండలకు, అలాగే సంగీతంలో సాధన చేయాలనుకుంటున్న అందరికీ స్ఫూర్తిదాయకం. కర్ణాటక సంగీత విద్యావేత్తలుగా, రాయబారులుగా, అంటే మన భారతదేశం శాస్త్రీయ సంగీతానికి రాయబారులుగా గర్వించే ఈ గాయనీ మండలకి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇది ఇవాల్టి శక్తిశీలి శ్రీమతి రంజనీ గాయత్రి రాగా సోదరిమణుల సంగీత స్వర ప్రయాణం గురించి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. నమస్కారం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन, कुछ ही पलों में कार्यक्रम सुनिए सखी सहेली.

శ్రోతలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన సినిమా పాటలు వింటారు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి ఆపద్ బాంధవుడు. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఆపద్ బాంధవుడు సినిమా నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: డాక్టర్ సీను నాయక్,
5: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి.
5: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 7799050505.
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
7: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
6: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
7: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
6: డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
7: ద్వారకానగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
8: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
9: శ్రోతలు అభిరుచి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట సార్ ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శశాంక్, బండికిషోర్, దాస రాజేశ్వర్, లలిత, శ్రీనిధి మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం సార్ సినిమా నుండి ఈ పాట.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట అంతులేని కథ ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు, ఇందల్వాయి మండలం దోండి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్, సుష్మ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం అంతులేని కథ సినిమా నుండి ఈ పాట.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమా.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్, అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్, 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే,
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 20 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
9: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
10: హ్యాపీ యానివర్సరీ డియర్.
9: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
10: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
9: ఏమీ కాలేదనే కదా.

అభిరుచి కార్యక్రమంలో చివరగా వినండి కుంకుమ తిలకం. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతల్ మండలం నుండి కానుగుల గోపాల్ గారు, వీరి కోసం కుంకుమ తిలకం సినిమా నుండి ఈ పాట

మీరు విన్న పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగుల తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు.

పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:45.

సినీ రంజన్ వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల జూలై నెల 2వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావడం, మత్తు పదార్థాలకు బానిస కావడం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినీ రంజన్ కార్యక్రమంలో తర్వాతి పాట పెళ్ళి. ఈ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఇంతటితో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6:05కు ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10కు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20కు సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: लिया है। उन्होंने जनरल उपेंद्र द्विवेदी का स्थान लिया है। करीब चार दशक की सैन्य सेवा के दौरान जनरल द्विवेदी ने परिचालन, रणनीति, क्षमता विकास और संस्थागत कार्यों में महत्वपूर्ण जिम्मेदारियां निभाई हैं। जनरल द्विवेदी ने कहा कि भारतीय सेना ने पिछले दो वर्षों में हर मोर्चे पर अपनी तत्परता, संतुलन और सतर्कता को लगातार बनाए रखा है।
1: चार दशक से अधिक समय भारतीय सेना में सेवारत रहना मेरे जीवन का सबसे बड़ा सौभाग्य रहा है। भारतीय सेना किसी एक व्यक्ति विशेष से नहीं बल्कि अपने सैनिकों, कमांडरों, पूर्व सैनिकों, परिवारजनों और देशवासियों के अटूट विश्वास से शक्ति प्राप्त करती। सर्वप्रथम मैं भारतीय सेना के हर सैनिक शामिल वीर गति प्राप्त बलिदानियों को नमन करता हूँ।
0: भारतीय तटरक्षक बल के जहाज सचेत ने कर्नाटक के मंगलुरु तट के पास समुद्र में खोज और बचाव अभियान चलाकर मछली पकड़ने वाली भारतीय नौका मंजू माता के छह मछुआरों को बचाया है। तटरक्षक बल ने सोशल मीडिया पर बताया कि कल खराब मौसम के कारण नौका क्षतिग्रस्त हो गई और उसमें पानी भरने लगा। इसके बाद रिमोट से संचालित लाइफ बॉय की मदद से सभी छह मछुआरों को सुरक्षित बाहर निकाला गया। दिल्ली और चार राज्यों कर्नाटक, झारखंड, मेघालय तथा महाराष्ट्र में मतदाता सूची की विशेष गहन पुनरीक्षण प्रक्रिया आज से शुरू हो गई है। घर घर जाकर मतदाताओं को मतदाता गणना प्रपत्र वितरित करने का कार्य किया जा रहा है। इस प्रक्रिया के अंतर्गत 13,000 से अधिक बूथ स्तरीय अधिकारी 29 जुलाई तक घर घर जाकर सभी मौजूदा मतदाताओं को पूर्व मुद्रित गणना प्रपत्रों की दो प्रतियां वितरित करेंगे। राष्ट्रपति द्रौपदी मुर्मू ने आंध्र प्रदेश के विशाखापट्टनम में केंद्रीय जनजातीय विश्वविद्यालय के प्रथम दीक्षांत समारोह में विद्यार्थियों से शिक्षा को न्यायसंगत और समावेशी समाज के निर्माण के साधन के रूप में उपयोग करने का आह्वान किया है। उन्होंने कहा कि शिक्षित युवाओं को कमजोर वर्गों के उत्थान और राष्ट्र निर्माण में योगदान देने के लिए प्रयासरत रहना चाहिए। संयुक्त राष्ट्र में अफगानिस्तान के स्थायी मिशन ने पख्तिया, पक्तिका और कुनार प्रांतों में पाकिस्तान के हवाई हमलों की कड़ी निंदा की है। मिशन ने पाकिस्तान से अफगान क्षेत्रों में सैन्य कार्रवाई तुरंत रोकने और अंतर्राष्ट्रीय कानून के कथित उल्लंघन के लिए जवाबदेही तय करने की मांग की है। तालिबान के उपप्रवक्ता हमदुल्ला फितरत के अनुसार 28 जून की रात को हुए इन हवाई हमलों में 36 लोगों की मौत हुई और 163 अन्य घायल हुए। फीफा फुटबॉल विश्व कप के नॉकआउट चरण में आज आइवरी कोस्ट का सामना नॉर्वे से होगा। ये मैच भारतीय समय अनुसार रात 10:30 बजे से खेला जाएगा। वहीं रात 2:30 बजे फ्रांस और स्वीडन आमने सामने होंगे। मौसम विभाग ने अगले दो दिनों के लिए उत्तर प्रदेश, बिहार, मध्य महाराष्ट्र, तटीय कर्नाटक, कोंकण और गोवा के कुछ हिस्सों में बहुत तेज वर्षा की चेतावनी जारी की है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: This is Akashwani. The news read by Anuja Kumar. India has signed 28 migration and mobility partnership agreements with over 26 countries. Speaking at the Human Resource Mobility Forum in New Delhi, External Affairs Minister Dr. S. Jaishankar today said the collective responsibility of nations is to combat illegal migration, exploitative practices, fraudulent intermediaries and human trafficking. He said India's commitment to safe and legal mobility is reflected in the e-migrate platform.
3: One key pillar which has brought about a transformation in the governance of migration has been the use of digital systems and tools. India's commitment to safe and legal mobility is reflected in the e-migrate platform. And since its inception, more than 5 million immigration clearances have been issued. This digital ecosystem has become a global example of leveraging technology to protect migrant workers while facilitating mobility.
2: President Draupadi Murmu has called upon students to use education as a means to build an equitable and inclusive society. She said educated youth should not work only for their own progress, but also strive to uplift the weaker sections and contribute to nation building. The president said this while addressing the first convocation of the Central Tribal University of Andhra Pradesh in Visakhapatnam. The president said every educated youth should help bring forward those left behind and contribute towards achieving the goal of a developed India by 2047. Union Education Minister Dharmendra Pradhan urged the students to become job creators rather than job seekers. The Special Intensive Revision SIR of Electoral Rolls has begun in Delhi, Karnataka, Meghalaya, Maharashtra and Jharkhand today. As part of the exercise, in Delhi, over 13,000 booth-level officers will visit every household till the 29th of next month to distribute pre-printed enumeration forms in duplicate to all existing electors for verification and updation of the electoral rolls. Addressing the media, Chief Electoral Officer of Delhi Ashok Kumar said that claims and objections can be filed from the 5th of August to the 4th of September. The final electoral roll will be published on the 7th of October. General Dhiraj Seth today took charge as the 31st Chief of the Army Staff from General Upendra Dwivedi, who superannuated after more than four decades of distinguished service to the nation. General Seth is an alumnus of the National Defence Academy, Pune, and was commissioned into the Armoured Corps in December 1986. He has a distinguished military career spanning nearly four decades. India has reaffirmed its strong support for the Financial Action Task Force FATF, describing it as an indispensable pillar of the global fight against terrorism, financing and money laundering. The statement came after Pakistan criticized the task force following the neighboring country's placement on the organization's grey list for increased monitoring. Speaking at a UN event on the sidelines of the Counter-Terrorism Week, India's permanent representative to the UN, P. Harish, said attempts to question FATF's credibility reflect fear of scrutiny rather than genuine concerns. On the occasion of Hul Divas today, Prime Minister Narendra Modi has paid tributes to Sidho Kanhu, Chand Bhairav, Phulo Jano and all the brave tribal warriors who stood firm against the injustice of foreign rule. In a social media post, Mr. Modi said that Hul Divas is a powerful symbol of the extraordinary courage and unwavering spirit of tribal communities who laid down their lives for their motherland. Benchmark domestic equity indices ended the final trading session of the quarter around 4.3% lower today. The Sensex fell 250 points to close at 76,479, while the Nifty lost 81 points to settle at 23,866. However, the broader market on the National Stock Exchange ended in a positive territory. In the FIFA World Cup, Morocco and Paraguay have advanced to the round of 16. Morocco defeated Netherlands 3-2 on penalties after a thrilling 1-1 draw in Guadalupe, Mexico. Tonight, Ivory Coast will take on Norway in Texas, United States. The match is scheduled to begin at 10:30 p.m. Indian time. And that is the end of this news bulletin.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ది కోసం తిరుమలలో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సుమారు 30,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను నిలిపివేసి రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. వార్తలోని వివరాలు. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈరోజు విశాఖపట్నంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ చదువుకున్న యువత తమ స్వంత పురోగతి కోసమే కాకుండా బలహీన వర్గాల అభ్యున్నతికి దేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉపాధిని పొందడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక పురోగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్ట్రపతి ఉద్బోధించారు. చదువుకున్న ప్రతి యువకుడు వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత భారత లక్ష్యాన్ని సాధించడంలో తమవంతు సహకారాన్ని అందించాలని ముర్ము తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్దిపై సమీక్ష నిర్వహించారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కు మార్కెట్ ధరలకే భూమి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. మఠాలు, కమ్యూనిటీ సంస్థల కోసం నిబంధనలను రూపొందించడానికి తిరుమల విధానాలను అధ్యయనం చేయాలని, తద్వారా యాజమాన్య హక్కులు ఆలయం వద్దే ఉండేలా చూడాలని సూచించారు. భూసేకరణ నిధులను వెంటనే విడుదల చేయాలని, వారం రోజుల్లో ఇంజనీరింగ్ నివేదికను సమీక్షించాలని, దశలవారీగా గెస్ట్ హౌస్లు, పబ్లిక్ ప్రైవేట్ టూరిజం సర్క్యూట్స్ను సిద్దం చేయాలని ఆయన ఆదేశించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిట్టల్, మరే చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల అప్గ్రేడేషన్, స్కిల్ యూనివర్సిటీ స్థాపన, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం వంటి రాష్ట విద్యారంగ సంస్కరణలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. చందన్వెల్లి డేటా సెంటర్ పనులను వేగవంతం చేయాలని, హైదరాబాద్లో భారీ ఏఐ ఇన్ఫ్రాస్టక్చర్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మిట్టల్ను కోరారు. విద్యార్థుల కోసం భారతీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ను అందిస్తోందని మిట్టల్ హామీ ఇచ్చారు. అలాగే డేటా సెంటర్లు, ఫైబర్ కనెక్టివిటీని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని, ఎయిర్టెల్ సంస్థ హైదరాబాద్ను తన 2వ ప్రధాన కార్యాలయంగా భావిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ తార్నాకలోని పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధన సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 సీఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో సరికొత్త పుంతలు తొక్కుతున్నాయని కొనియాడారు. ముఖ్యంగా 1 వీక్ 1 ల్యాబ్, 1 వీక్ 1 థీమ్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో ఆదరణ పెరిగిందని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం సాధించడమే తక్షణ కర్తవ్యమని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈరోజు నిర్వహించిన రాష్ట బీజేపీ కార్యవర్గ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశాలు చేశారు. అనంతరం జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ, కాంగ్రెస్ హామీల అమలులో జరుగుతున్న ఆలస్యంపై ప్రజా పోరాటాలు చేయాలని, రాష్ట్రంలో పార్టీ సంస్థాగత కమిటీల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా రాజకీయ తీర్మానం చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పంజాగుట్ట తండా నుంచి రాస్ తండాను అనుసంధానించే 2.10 కోట్ల రూపాయల బీటీ రోడ్డుకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. గిరిజన తండాల అభివృద్దికి రోడ్డు, మౌలిక సదుపాయాలు అత్యంత కీలకమని చెప్పారు. నిర్ణీత గడువులోగా నాణ్యమైన నిర్మాణాన్ని పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, అర్హులైన ప్రతి పౌరుడు నమోదయ్యేలా ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని అధికారులకు సూచించారు. టీపీసీసీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మేయర్ ఉమారాణి అధ్యక్షతన జరిగిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో నగర అభివృద్ది, ప్రజల సమస్యలు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలపై ప్రధానంగా చర్చించారు. పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో విద్యుత్ సేవలను మరింత బలోపేతం చేసి వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆ సంస్థ సీఎండీ జితేష్ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలో సుమారుగా 53 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన విజిలెన్స్ కార్యాలయ భవనానికి ఎమ్మెల్యే ఎంఎం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎండీ జితేష్ పాటిల్ మాట్లాడుతూ,
6: మహబూబ్ నగర్ పట్టణానికి అవసరమున్న అన్ని మెటీరియల్స్ గురించి డీజీఎస్పీడీసీఎల్ సంస్థ పూర్తి అందుబాటులో తీసుకొచ్చి ఇంకా నెట్వర్క్ కి ఇంప్రూవ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు కట్టిన భవనం అంటే యాంటీ పవర్ థెఫ్ట్ స్క్వాడ్ అని ఒక మా దగ్గర వింగ్ ఉంటుంది. అందరికి మంచి సేవలు అందిస్తూ నాణ్యత ఉన్న విద్యుత్ సరఫరా చేసే ఉద్దేశంతో పాటు ఇంకా ఎక్కడైనా లోపాలు జరుగుతున్నాయో దానికి సరి చేసుకోవడానికి కూడా ఈ భవనం ద్వారా డీజీఎస్పీడీసీఎల్ లో కూడా పోలీస్ అధికారులు ఎవరితో ఉంటారో వాళ్ళు దీని ద్వారా మంచిగా సేవలు అందించగలుగుతారు.
5: ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానం నాంపల్లి కోర్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ను నిర్దోషిగా ప్రకటిస్తూ హుజూరాబాద్ పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచిపెట్టిందని ఆరోపించిన నేపథ్యంలో వివిధ ఐపీసీ సెక్షన్లు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఈ కేసు నమోదైంది. విచారణ అనంతరం కోర్టు ఆయనపై ఉన్న అన్ని ఆరోపణలు కొట్టివేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సుమారుగా 30,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను నిలిపివేసి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. యూరియా కొరత, పంట కొనుగోలు వైఫల్యాలు, రుణమాఫీ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం బహిరంగ సభలను పీఆర్ స్టంట్స్ గా నిర్వహిస్తోందని విమర్శించారు. గతంలో 11 సీజన్లలో కేసీఆర్ 73,000 కోట్ల రూపాయల నిధులను ఎలాంటి ఆటంకాలు లేకుండా రైతుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఏరోస్పేస్ రక్షణ రంగాలకు తెలంగాణ సరికొత్త గ్లోబల్ హబ్ గా మారిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐఏఎఫ్ ఫైటర్ పైలట్ గా తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ గ్లోబల్ దిగ్గజాలైన ఐటీపీ ఏరో, ఎఫ్టీజీ ఏరోస్పేస్ సంస్థలు ఇక్కడ అపాచీ స్ట్రక్చర్, F-16 వింగ్స్ వంటి కీలక భాగాలను తయారు చేస్తున్నాయని చెప్పారు. రాష్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె రామకృష్ణారావు ఈరోజు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో గల 4 ప్రధాన రహదారుల అభివృద్ది కోసం హామ్లో భాగంగా రాష్ట ప్రభుత్వం 203.76 కోట్లు కేటాయించినట్లు సిర్పూరు బీజేపీ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జడ్చర్లలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు సదస్సులు మోసపూరితమైన మాటలను కొట్టిపారేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ది కోసం తిరుమలలో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
7: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. యూరోబ్యాంక్ సంస్థయా గ్రీసతః భారతం ప్రతి యూపీఐ ఆధారిత ధన ప్రేషణ సేవా సమారబ్ధా. ఉపక్రమోయం ఐతిహాసికః వర్తతే ఇతి వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయలః సబలం అవోచత్. పాకిస్తానస్య FATF సంస్థాయాః గ్రే లిస్ట్ ఇత్యస్య నిరీక్షణస్య ఆలోచనాయాః అనంతరం భారతేన ఏతాం సంస్థాం ప్రతి స్వీయ దృఢ సమర్థనం పునః ప్రకటీకృతం. జనరల్ ధీరజ్ సేఠ, జనరల్ ఉపేంద్ర ద్వివేది తహ భారతీయ సేనాయాః ఏకత్రింశత్తమ సేనాధ్యక్షత్వేన పదభారం గృహీతవాన్. అమెరికా ఇరానయోః శాంతి వార్తాయాః భవిష్యం ప్రతి అనిశ్చితతా వర్తతే యతో హి తెహరాన్ ప్రశాసనేన అమెరికా రాష్ట్రపతినః ట్రంపస్య దోహా నగరే మేళనస్య విషయః దృఢతాపూర్వకం ఖండితః. भारतीय ऋतु विज्ञान विभागेन उत्तर प्रदेश बिहार मध्य महाराष्ट्र कोंकण गोवा राज्येषु अतिवृष्टेः पूर्वानुमानं प्रख्यापितम्। अपि च क्रीडा वार्तासु फीफा विश्वकप स्पर्धा मालिकायां मोरक्को देशेन नीदरलैंड दलं पराभूय राउंड ऑफ 16 इत्यत्र प्रवेशम् अवाप्तम्।

సమాచార దర్శన్ వింటారు. టియు అధ్యాపకులు రాష్ట్ర స్థాయి హెచ్వి మెమోరియల్ అవార్డు. తెలంగాణ విశ్వవిద్యాలయం వాణిజ్య శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీనివాస్కు తెలంగాణ కామర్స్ అసోసియేషన్ టీసీఏ ప్రతిష్టాత్మక హెచ్విఎం అవార్డు బెస్ట్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ రీసెర్చ్ అండ్ అకాడమిక్స్ రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. గత గురువారం వరంగల్లో నిర్వహించిన తెలంగాణ కామర్స్ అసోసియేషన్ 7వ వార్షిక సదస్సులో ఈ అవార్డుకు ఆయనను ప్రదానం చేశారు. వాణిజ్య విద్యాభివృద్ధికి అందించిన విశిష్ట సేవలు, నాణ్యమైన బోధన, పరిశోధనలో

చేసిన కృషి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన పత్రాల ప్రచురణ, విద్యార్థుల్లో పరిశోధన దృక్పథాన్ని పెంపొందించడం, వినూత్న బోధన విధానాన్ని అమలు చేయడం, వివిధ అకాడమిక్స్ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలను గుర్తించి తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసింది.

డాక్టర్ జి శ్రీనివాస్ కు ఈ రాష్ట్ర స్థాయి అవార్డు లభించడం పట్ల మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్టర్ ప్రొఫెసర్ ఎం యాదగిరి, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ సంపత్ కుమార్, వాణిజ్య శాఖాధిపతి ప్రొఫెసర్ జి రాంబాబుకు, అధ్యాపకులు డాక్టర్ ఏ పున్నయ్యతో పాటు విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు.

ఈ సందర్భంగా వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ, డాక్టర్ జి శ్రీనివాస్ విద్యార్థుల విద్యా వికాసానికి, పరిశోధనాభివృద్ధికి, సమాజానికి ఉపయోగపడే అకాడమిక్ కార్యక్రమాల నిర్వహణలో చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొంటూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్ జి శ్రీనివాస్ తనకు ఈ ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి పురస్కారం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

సినీ రంజన్ వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె కవాటాలు మూసుకుపోవడం గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ కెంచి గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో తర్వాతి పాట రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి రెబల్ సినిమా నుండి ఈ పాట.
1: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకుంటారు.

ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు

ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలంలో పంటల్లో సమగ్ర ఎరువుల నీటి యాజమాన్యం గురించి పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సాయినాథ్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు ప్రారంభమవుతాయి. 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఉదయం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05కు ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10కు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:40కు సూక్తి సుధను వినిపిస్తారు. జే చంద్రశర్మ గారు. 6:55కు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00కు ప్రసార వివరాలు వింటారు. 7:05కు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15కు ప్రభాత లహరి కార్యక్రమంలో. 7:30కు శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు పాల్గొంటారు. 8:00కు ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటారు డాక్టర్ కె అమర్నాథ్ గారు. 8:15కు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30కు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45కు సినీ రంజని తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00కు హృదయ రాగాలు. 10:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఉషారాణి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో పారాగ్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చినారు. చదువుకున్న యువత కేవలం తమ సొంత ఎదుగుదల కోసమే కాకుండా సమాజంలో బలహీన వర్గాలకి దేశ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్రపతి అన్నారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికి పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని రాష్ట్రపతి చెప్పారు.
1: बस 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक, समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: అర్థవంతమైన విద్య ప్రాముఖ్యతను చెబుతూ విద్యార్థులు విద్యాపరమైన అభ్యాసాన్ని ఆచరణాత్మక జ్ఞానంతో ముడిపెట్టాలని రాష్ట్రపతి సూచించారు. వేగంగా

0: వస్తున్న ప్రపంచ అవసరాలు తీర్చడానికి కొత్త నైపుణ్యాలు పెంపొందించుకుంటూనే తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని అన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటి సామాజిక న్యాయం అనే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థలకు గిరిజన విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, జీవనోపాధి, అటవీ హక్కులను ప్రోత్సహించడంలో మరింత ఎక్కువ బాధ్యత ఉందని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. గిరిజన సాధికారత కోసం ఈ విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ది కార్యక్రమాలు రాష్టపతి అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందని, కోయా సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంట్ లిఖితబద్ధం చేయడాన్ని ప్రశంసించారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల్లో దాదాపు 40% మంది, బంగారు పతకాలు సాధించిన వారిలో సుమారు 70% మంది యువతలు ఉండడంపై రాష్టపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత జ్ఞాన వ్యవస్థకు మూలాలు గిరిజన సమాజంలో ఉన్నాయని, ఈ సంప్రదాయ మేధస్సును సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRA 2.0 పోర్టల్ను, ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా EOCI కార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ రెండు పౌర సేవలను మెరుగుపరుస్తాయని, FCRA పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తాయని చెప్పారు. ఉద్దేశం స్పష్టంగా, విధానం పారదర్శకంగా ఉండి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు నిజాయితీ పరులైన ప్రజలకు అన్ని రకాల పరిపాలన సులభతరం అవుతుందని ఆయన అన్నారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. తప్పులు చేసేవారిపై కఠినమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారని, దీనివల్ల దేశ భద్రత మరింతగా పెరుగుతుందని ఆయన చెప్పారు. పాత OCI వ్యవస్థలో ఎదురైన సమస్యలను కొత్త వ్యవస్థలో పరిష్కరించామని, ఇది 50 లక్షల కంటే ఎక్కువ మంది OCI కార్డు హోల్డర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ కర్ణకలోని పరిశోధన సంస్థ CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధనా సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అక్కడ నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాటితో పాటు సంస్థలో నిర్మించనున్న నూతన హాస్టల్ భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 CSIR ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతున్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా 1 week 1 lab 1 week 1 theme వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు, ప్రజాబాహుళ్యంలోకి వీటి చేరిక బాగా పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న రహదారి భాగాలను ప్రభుత్వం గుర్తించిందని, సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని అభివృద్ది చేసే పనులు చేపట్టిందని ఆయన తెలియజేశారు. సరైన సైనేజీలు, సంకేతాలు, లేన్ మార్కింగ్లు, అండర్ పాసులతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్డు ఇంజనీరింగ్ ఉండేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలియజేశారు. రహదారి భద్రతను పెంపొందించడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మితిమీరిన వేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించాలని, లేన్ క్రమశిక్షణ పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని గడ్కరీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సులో ఈరోజు న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రసంగించారు. మన దేశం ఇప్పటి వరకు 26 కంటే ఎక్కువ దేశాలతో 28 వలస రవాణా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, మైగ్రేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్కి సంబంధించి మరికొన్ని దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: India's vision for mobility is not limited to facilitating overseas employment opportunities. We in fact view mobility as a very important pillar of international cooperation. These partnerships are based on mutual benefit, shared responsibility and long-term sustainability. We also recognize the need for bilateral collaborations in ensuring safe, orderly and legal migration.
0: అక్రమ వలసలు, దోపిడీ పద్ధతులు, మోసపూరితమైన మధ్యవర్తులు, మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ద్వైపాక్షిక సహకారం ఎంతో ముఖ్యమని, దేశాలకు ఉమ్మడి బాధ్యత ఉందని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. వలసల నిబంధనలను మార్చడంలో డిజిటల్ వ్యవస్థలు సాధనాల వినియోగాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మానవ వనరుల రవాణా అనేది కేవలం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారడం కంటే చాలా ఎక్కువని, మొబిలిటీ అంటే ఆకాంక్షలను అవకాశాలతో ప్రతిభతో అనుసంధానించడమని డాక్టర్ జయశంకర్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర 3 జూలై ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 40 కిలోమీటర్ల నున్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలో కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత ఎత్తైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారాను ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతులు కల్పించినట్లు జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలియజేశారు. ఉగ్రవాదానికి నిధుల సరఫరా, మనీ లాండరింగ్కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచ పోరాటంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక అనివార్యమైన భాగమని మన దేశం అభివర్ణించింది. ఈ ఒప్పందానికి మన దేశం మద్దతును పునరుద్ఘాటించింది. యునైటెడ్ నేషన్స్లో ఉగ్రవాద నిరోధక వారోత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, పాకిస్తాన్ వివిధ అంశాలపై విమర్శలు చేసిన నేపథ్యంలో భారతదేశం తన వైఖరికి కట్టుబడి ఉన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ పోటీలో మొరాకో, పరాగ్వే జట్లు 2/16 ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లాయి. మెక్సికోలో జరిగిన మ్యాచ్లో పెనల్టీ షూటౌట్లో మొరాకో 3-2 నెదర్లాండ్స్ని ఉంచింది. మరొక మ్యాచ్లో పారాగ్వే జర్మనీని ఓడించి 2/16 చేరుకుంది. విశేషాలు మరొకసారి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిజాయితీగా పనిచేసేవారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్ల 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో, పారాగ్వే 2/16 చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువులు, నీటి యాజమాన్యం గురించి పొలాస ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయినాథ్ గారు అందించే వివరాలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 33 నుండి 36 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 78 నుండి 90% మరియు మధ్యాహ్నం 47 నుండి 68% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 7 నుండి 17 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్ము రకం పసుపు క్వింటాలు 1 ఇంటికి గరిష్ట ధర 16,266 రూపాయలు, కనిష్ట ధర 8,027 రూపాయలు, మోడల్ ధర 12,855 రూపాయలు. గోళా రకం పసుపు గరిష్ట ధర 13,860 రూపాయలు, కనిష్ట ధర 8,806 రూపాయలు, మోడల్ ధర 12,300 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 12,200 రూపాయలు, కనిష్ట ధర 7,009 రూపాయలు, మోడల్ ధర 10,300 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 12,452 రూపాయలు, కనిష్ట ధర 11,278 రూపాయలు, మోడల్ ధర 12,156 రూపాయలు. మక్కలు హైబ్రిడ్ గరిష్ట ధర 2,221 రూపాయలు, కనిష్ట ధర 2,151 రూపాయలు, మోడల్ ధర 2,221 రూపాయలు. ఆమ్చూర్ గరిష్ట ధర 12,800 రూపాయలు, కనిష్ట ధర 9,990 రూపాయలు, మోడల్ ధర 12,800 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी
1: కార్యక్రమంలో ఇప్పుడు వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువులు నీటి యాజమాన్యం గురించి పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయినాథ్ గారు అందించే వివరాలు వింటారు.
2: అందరికీ నమస్కారం. ఇప్పుడు మన రైతులు వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువులు మరియు నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ఏ రకాల నేలలు ఉన్నాయంటే, తెలంగాణలో 56% ఎర్ర నేలలు, 24% నల్లరేగడి నేలలు, 10% ఒండుమట్టి నేలలు, 7% బొంతరాతి నేలలు, మరియు అదేవిధంగా 3% ఇతర నేలలు కూడా ఉన్నాయి. ఈ యొక్క నేల రకాలను బట్టి పోషకాలు మరియు నీటిని పట్టి ఉంచుకునే గుణం కూడా మారుతుంది. నల్లరేగడి నేలల్లో నీటిని పట్టి ఉంచుకునే గుణం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఎరువుల వినియోగం కూడా ఎక్కువ, అందువలన పంట దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఇసుక నేలలో ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుంది, అందువలన నత్రాయిని ఎరువులను మనం 3-4 దఫాలుగా వేసుకోవాలి. ఒండ్రుమట్టి నేలలో ఎరువుల వినియోగం ఎక్కువ మరియు పోషక లభ్యత కూడా అధికంగా ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో వరి నారు వేసుకునే దశలో ఉంది. అదేవిధంగా ఇతర పంటలు అయినటువంటి మొక్కజొన్న, కంది కానీ ఇవన్నీ విత్తే దశ నుంచి మొలకెత్తే దశలో ఉన్నాయి. పంటలో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే పంటకు కావలసిన పోషకాలు భూమి నుండి లభిస్తాయి, కొన్ని గాలి నుండి మరికొన్ని నీటి నుంచి లభిస్తాయి. కానీ చాలా వరకు పోషకాలు భూమిలో నుండి గ్రహిస్తాయి. ఈ పోషకాలు భూమిలో లభ్య రూపంలో మరియు లభ్యం కాని రూపంలో ఉంటాయి. పంట దిగుబడి పెరిగే కొద్దీ ఈ యొక్క లభ్య రూపంలో ఉన్న పోషకాలు నీళ్లు తగ్గిపోతాయి. వీటిని మనం సమకూరిస్తేనే పంటలు ఏపుగా పెరుగుతాయి, అదేవిధంగా పోషకాల లభ్యత కూడా పెరిగి పోషక లోపం పోతుంది. మన తెలంగాణలో ప్రధాన పంటల నీటి యాజమాన్యం ఎక్కువ మనం వర్షాధారంగా ఉంటుంది, కాబట్టి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. నీటి నిర్వహణ కూడా ఒక ముఖ్యమైన అంశం. మన రాష్ట్రంలో ప్రధాన పంటలైనటువంటి వరి, పత్తి, మొక్కజొన్న, కంది వంటివి ఈ యొక్క నీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మనం అధిక దిగుబడులను పొందవచ్చు. పూర్వకాలం ఎరువుల వాడకానికి మరియు ప్రస్తుత కాలం ఎరువుల వాడకానికి చాలా తేడా ఉంది. పూర్వకాలంలో రైతులు పశువుల పేడ మరియు ఇతర సేంద్రీయ ఎరువులు వాడి పంట పండించేవారు. తమకు కావలసిన పంటను కొద్దిపాటి నీళ్ళు పండించుకుంటూ ఇంటి వరకు మాత్రమే పంటలను పొందేవారు. తర్వాత పంట దిగుబడి కూడా తక్కువగా ఉండేది. తర్వాత జనాభా పెరగడం మరియు ఆహార అవసరం కూడా ఎక్కువై వంగడాలను వాడడం జరిగింది. ఈ ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలను పండించడం వలన లభ్య రూపంలో ఉన్న పోషకాలు నేలకు తగ్గిపోవడం జరుగుతుంది. అందువలన పైపాటుగా ఎరువులను వాడవలసి ఉంటుంది. ఇలా కొత్త అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను వాడుతూ ఎక్కువ రసాయన ఎరువులు మరియు పురుగు మందులు అధికంగా వాడడం వలన నేల మరియు నీటి కాలుష్యం జరుగుతుంది. అందువలన రైతు సోదరులు సేంద్రీయ ఎరువులు అంటే పశువుల ఎరువు కానీ, కంపోస్ట్ కానీ, కోడిపెంట కానీ, తర్వాత పచ్చి రొట్టె ఎరువులు ఇలాంటి సేంద్రీయ ఎరువులను వాడడం వలన పోషకాలు నేలలో లభ్యస్థితిలోకి రావడం కాకుండా నెమ్మదిగా అందజేస్తాయి. పోషకాలు లభ్య రూపంలో మార్చి పోషకాలను వృధా కాకుండా చేస్తాయి. అదేవిధంగా జీవన ఎరువులు అనగా వీటిలో జీవం ఉంది కాబట్టి పూర్తిగా సేంద్రీయ ఎరువులలాగా కాకుండా వీటిలో సూక్ష్మజీవులు ఉండడం వలన లభ్యం కాని రూపంలో ఉన్న పోషకాలను కరిగించి లభ్య రూపంలో పంటలకు అందజేస్తాయి. ఈ సూక్ష్మజీవుల సంఖ్య నీళ్ళు పెంచినట్లయితే ఈ యొక్క పోషకాలు పెరిగి నేల సారం కూడా పెరుగుతుంది. అంటే లాభదాయక సూక్ష్మజీవులు నేలను పెంచడం జరుగుతుంది, కానీ జీవన ఎరువులు పంటలకు పోషకాలను మెల్లగా అందజేస్తాయి. తర్వాత సమగ్ర ఎరువుల యాజమాన్యం. సమగ్ర ఎరువులు అనగానే మనకు రసాయన ఎరువులు, సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు మరియు వ్యవసాయ వ్యర్థాలు. ఈ యొక్క రసాయన ఎరువులు అనగానే మనకు నత్రయిని, భాస్వరం, పొటాషియం మరియు సూక్ష్మ పోషకాలు లాంటివి ఎరువుల రూపంలో వాడుకుంటాం. అదేవిధంగా సేంద్రీయ ఎరువులు, సేంద్రియలు అనగానే పశువుల ఎరువు, వర్మి కంపోస్టు, కోడిపెంట, పచ్చి రొట్టె ఎరువులు, వీటిని మనం సేంద్రియ రూపంలో వాడతాం. తర్వాత జీవన ఎరువులు, వీటిలో జీవం ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం రైజోబియం, అజిటోబ్యాక్టర్, క్లాస్టిడియం, అజోస్పైరలం, అసిటోబ్యాక్టర్ ఇవి ఏం చేస్తాయంటే నత్రయిని స్థిరీకరిస్తాయి. అదేవిధంగా కొన్ని బాసిల్లస్, సూడోమోనస్, ఆస్పర్జిల్లస్, పెన్సిలిన్ ఇటువంటి ఏం చేస్తాయంటే భాస్వరాన్ని కరిగించి మన యొక్క భాస్వరాన్ని లభ్యస్థాయిని నేలకు అందజేస్తాయి. అదేవిధంగా వ్యవసాయ వ్యర్థాలు, మన పంట కోసిన తర్వాత మిగిలిన మేతకు పనికిరాని వ్యర్థాలు ఉంటాయి కదా, అదేవిధంగా చెరుకు ఆకులు నేలని కలుపుకొని దున్నినట్లయితే కూడా పోషక లభ్యత కూడా నేలలో పెరుగుతుంది. రైతు తమ వేయబోయే పంట అనుకున్న తర్వాత మనం ఏ ఎరువులు వేయాలో ముందే తెలుసుకోవాలి. అంటే రైతు తమ ముందుగానే వేసవి కాలంలో భూసార పరీక్ష చేసుకున్నట్లయితే భూసార పరీక్ష ఆధారంగా, ఒకవేళ ఈ యొక్క భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల సిఫారసు చూసుకున్నట్లయితే ఈ యొక్క భూసార పరీక్ష ద్వారా మనకు ఒకవేళ పోషక లభ్యత ఎక్కువ ఉన్నట్లయితే ఎరువులను మనం 30% తగ్గించుకోవాలి. ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే మనం ఎరువుల మోతాదును 30% పెంచుకోవాలి, అంటే సిఫారసు చేసిన దానికంటే 30% పెంచుకోవడం తగ్గించుకోవడం లాంటివి చేసుకోవాలి. ఇందులో మనం నత్రజని ఎరువులను మాత్రం 3-4 దఫాలుగా సమభాగాలుగా చేసి కొద్దిగా దుక్కిలో తర్వాత దశల్లో తర్వాత పూత దశలో వేసుకోవాలి. అదేవిధంగా బాస్మతి ఎరువులను మొత్తం ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి, దఫాలుగా అసలు వేయకూడదు. ఈ యొక్క పొటాషియర్వులు కూడా మనం 2-3 దఫాలుగా వేసి సమభాగాలుగా చేసి దుక్కిలో కొంత తర్వాత పూత దశలు కానీ చివరి దశలు కానీ వేసుకోవాలి. ఈ విధంగా ఇతర పోషకాలు అయిన గంధకం ఎరువులను కూడా మనం ఆఖరి దుక్కులో వేసుకోవాలి. కొన్నిసార్లు మనం సూక్ష్మ పోషకాలు లాంటివి జింకు బోరం లాంటి పోషకాలు లోపించినట్లయితే ఆఖరి దుక్కులో వేసుకోవాలి. ఒకవేళ పంట కాలం కనిపించినట్లయితే పిచికారి చేసుకోవాలి. కొన్ని పంటలలో మనకు సూక్ష్మ పోషకాల లోపం కనిపిస్తుంది, అవి మనం ఎంత మోతాదులో ఎప్పుడు వేసుకోవాలంటే, ఇప్పుడు మనకు ఇనుము, జింకు, బోరాన్, కాపర్ పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటాం. మన రాష్ట్రంలో జింకు, బోరాన్ మరియు ఇనుపధాతు సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువ గమనించడం జరుగుతుంది. తెలంగాణలో వ్యవసాయ యూనివర్సిటీ పరిశోధన ద్వారా 30% జింకు లోపం, 28% బోరాన్ లోపం, తర్వాత 20% ఇనుపధాతు లోపం ఉన్నట్లు గమనించడం జరిగింది. ప్రధాన పోషకాలాగా ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో వాడవలసి ఉంటుంది. ఎక్కువ వాడినట్లయితే నేల విషపూరితం అవుతుంది, కాబట్టి సరైన మోతాదులో వేసుకోవాలి. ఈ వరిలో మనకు ఎక్కువగా జింకు మరియు ఇనుపధాతు లోపాలను గమనించవచ్చు. ఈ భూసార పరీక్ష ద్వారా గమనించినట్లయితే జింకు లోపానికి మనం ఆఖరి దిక్కులో 1 ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ వేసుకోవాలి. ఒకవేళ పంట కాలంలో గమనించినట్లయితే పైపాటుగా జింక్ లోపం కనిపించినట్లైతే 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి. అదేవిధంగా ఇనుపధాతు లోప నివారణకు 1 లీటర్కు 2-5 గ్రాముల అన్నబేదిని 0.5-1 గ్రాము నిమ్మ ఉప్పును కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మొక్కజొన్నలో జింకు లోపం ఉన్నట్లయితే కొత్తగా వచ్చిన ఆకులు జింకుకు అందకపోవడం వల్ల ఇవి తెల్లగా మారుతాయి, అదేవిధంగా దీన్ని తెల్ల మొగ్గ అంటామన్నట్టు. దీని సవరణకు మొక్కలపై 2 గ్రాముల జింకు సల్ఫేట్ను 1 లీటర్ నీటిని కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసి జింకు లోపాన్ని సవరించుకోవచ్చు. తర్వాత సేంద్రీయ వ్యవసాయంలో ఎరువుల వినియోగం చూసుకున్నట్లయితే సేంద్రీయ వ్యవసాయంలో నేలలో సేంద్రీయ కార్బనం శాతాన్ని పెంచాలి. దానికోసం సేంద్రీయ ఎరువులను అయినటువంటి పశువుల ఎరువు

కాల్చడం లేదా తర్వాతి పంట ఎరువుల యొక్క మోతాదు ఎక్కువ వాడడం వలన రైతుకు ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి రైతు సోదరులు పంట మార్పిడి చేయడం అంటే వరి తర్వాత పప్పు దినుసులను వేయడం వలన కొంత మోతాదులో ఎరువుల ఖర్చును తగ్గించుకోవచ్చు. వానాకాలం వరిలో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఎకరానికి మనకు 2.5 బస్తాల యూరియా అవసరం ఉంటుంది. దీన్ని 3 సమభాగాలుగా చేసి నాటక ముందు తర్వాత దమ్ము చేసే తర్వాత దుబ్బు దేశ దశలో వేసుకోవాలి. తర్వాత అంకురం తొడుగు దశలో కూడా బురద పదంలో వేసుకోవాలి. తర్వాత భాస్వరం ఇచ్చే ఎరువులు చూసుకున్నట్లయితే డిఏపిని మనం 2.5 బస్తాలు వేసుకోవాలి. ఒకవేళ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కూడా మనం వేసుకోవచ్చు. ఇది ఏదైనా డిఏపి కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కానీ మనం ఆఖరి దిక్కులోనే వేసుకోవాలి. తర్వాత పొటాష్ ఎరువులను కూడా మనం 2 దఫాలుగా వేసుకోవాలి. ఇది ఎకరానికి 1/2 బస్తా అవసరం ఉంటుంది. ఇది సగం దమ్ము చేసే దశలో, తర్వాత అంకురం ఏర్పడే దశలో మిగిలిన సగాన్ని వాడుకోవాలి. వరిలో సమస్యాత్మక నేలల నివారణ గురించి చూసుకున్నట్లయితే భూసార పరీక్ష ద్వారా పోషక లభ్యత గురించి కాకుండా చౌడు గుణం, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని కూడా గుర్తించేది కూడా మట్టి పరీక్ష చేసుకోవాలి. ఈ భూసార పరీక్ష ద్వారా చౌడు లేదా నల్ల చౌడు గుణాన్ని గమనించినట్లయితే తెల్ల చౌడును తొలగించుకోవడానికి చాలా సులువు. కానీ పైపాటుగా తొలగించడం లేదా మొదట పొలాన్ని దున్ని చిన్న చిన్న మడుగులు చేసి 15 సెంటీమీటర్గా నీళ్లను నిలుపుకోవాలి. తర్వాత ఉప్పులాగా పైన తేలుతుంది కాబట్టి దాన్ని నీటి ద్వారా బయటకు తొలగించుకోవాలి. లేదా పశువుల ఎరువు, కంపోస్టు, పచ్చిరెట్టి ఎరువులను వేసుకొని నేల సారాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా నల్ల చౌడును ఉన్నట్లయితే జిప్సన్ను వాడవలసి ఉంటుంది. ఇది ఎకరానికి 1.2 నుంచి 1.6 టన్నుల జిప్సన్ తల్లి తర్వాత గొర్రుతో కానీ దాన్ని ట్రాక్టర్తో కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క సమస్యను మనం తగ్గించుకోవచ్చు. వరి పంటకు నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే వరిని ప్రధానంగా నీళ్లు ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి తెలంగాణ కానీ కోనసీమ వంటి నీరుపారుదల ప్రాజెక్టులు ఉండడం వల్ల ఈ పంటను విస్తారంగా సాగు చేస్తారు. వరి పంటకు సాగు సమయంలో నీటి నిల్వ చాలా ముఖ్యమైనది. వానాకాలం సమయంలో వర్షం పడితే ఓకే, తర్వాత ఒకవేళ నీటి తక్కువగా ఉన్నట్లయితే మనకు రబీ పంటకు సాగునీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రతి దశలో తగినంత మోతాదులో నీటిని అందజేయాలి. అదేవిధంగా చేసుకున్నట్లయితే దిగుబడిని కూడా పెంచుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ వంటి పద్ధతులు పాటించడం కూడా మనకు మంచి ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా మొక్కజొన్నలో ఎటువంటి ఎరువులను వాడాలంటే ఏ సమయంలో వాడాలో మనం తెలుసుకుందాం. ఎకరానికి మనకు మొక్కజొన్న పంటలో 3.5 బస్తాల యూరియా అవసరం ఉంటుంది. దీన్ని 3 సమభాగాలుగా చేసి ఆఖరి దుక్కిలో ఒకసారి మోకాలు ఎత్తు దశలో, తర్వాత పూత దశలో వేసుకోవాలి. తర్వాత భాస్వరం కోసం డిఏపి కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కానీ వేసుకుంటాం. ఇక డిఏపిని అయితే 1 బస్తా వేసుకుందాం. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 3 బస్తాలు అవసరం ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. తర్వాత పొటాష్, ఈ పొటాష్ కోసం అయితే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఎక్కువ వాడతాం. ఇది మనకు 1/3 బస్తా అవసరం ఉంటుంది. ఇది 2 దఫాలుగా వేసుకుంటాం ఆఖరి దుక్కిలో, తర్వాత పూత దశలో. తర్వాత కొన్నిసార్లు మనకు జింక్ లోపం కూడా కనిపిస్తుంది. కాబట్టి జింక్ లోప సవరణకు 1-3 సంవత్సరాలకు ఒకసారి ఆఖరి దుక్కిలో జింక్ సల్ఫేట్ను మనం వేసుకోవాలి. ఒకవేళ పంట కాలం కనిపించినట్టే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే జింక్ లోపాన్ని మన మొక్కజొన్న సవరించుకోవచ్చు. బోరాన్ లోపం తగ్గించడానికి ఎకరానికి 4 కిలోల బోరాక్స్ను ఆఖరి దుక్కిలో వేసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న పంటలో మనం బోరాన్ లోపాన్ని సవరించుకోవచ్చు. తర్వాత పంట కాలంలో బోరాన్ లోపం కనిపిస్తున్నట్లయితే లీటర్ నీటికి 1 గ్రాము బోరాక్స్ను వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకోవాలి. మరి మొక్కజొన్న పంటలో నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే పొడి ప్రాంతాలలో మనం వర్షాధారంగా సాగు చేయవచ్చు. తక్కువ నీటితోనూ పెరిగే పంట కానీ అవసరమైనప్పుడు నీటిని ఇవ్వడం ద్వారా మనకు అధిక దిగుబడిని సాధించవచ్చు. తర్వాత కంది పంటలో నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే కంది పంట కూడా చాలామంది పండిస్తారు. కాబట్టి దీనికోసం మనం డ్రిప్ ఇరిగేషన్ లాంటివి కానీ వర్ష ఆధారంగా పెరిగే పంటల కోసం నీటి తడిని అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు ఇవ్వడం జరుగుతుంది. పత్తి పంటలో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే పత్తి పంటకు మొదటగా 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి ఆఖరి దిక్కులో. తర్వాత పంటకు యూరియా అయితే 2.5 బస్తాలు అవసరం ఉంటుంది. దీన్ని దఫాలుగా వేసుకోవాలి. తర్వాత మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే మనకు 1 బస్తా అవసరం ఉంటుంది. దీన్ని కూడా సమభాగాలుగా చేసుకొని అంటే యూరియా కానీ తర్వాత మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని కానీ మనం 4 సమభాగాలుగా చేసుకోవాలి. అది 20 రోజులకు, 40 రోజులకు, 60 రోజులకు, 80 రోజులకు పంటలో వేసుకోవాలి. తర్వాత మన డిఏపి కానీ ఎస్ఎస్పి కానీ, డిఏపి అయితే 1 బస్తా అవసరం ఉంటుంది. తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 3 బస్తాలు అవసరం. దీన్ని మనం ఆఖరి దిక్కులోనే వేసుకోవాలి, పైపాటుగా వేయొద్దు. ఎప్పుడైనా మనం ఈ ఆఖరి దిక్కులో డిఏపి కానీ ఎస్ఎస్పి కానీ అంటే భాస్వరం చెరువులను 15 రోజుల ముందే వేసుకోవాలి. తర్వాత జింక్ లోపం కనిపించినట్లయితే
మనం జింకును కూడా భయ

0: పాటుగా అంటే పంట కంటే ముందే ఆఖరి దిక్కులో వేసుకోవాలి. ఒకవేళ జింక్ లోపం కనిపించింది అనుకోండి పత్తిలో, దీని యొక్క ఆకులు ఎలా ఉంటాయంటే ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పసుపుగా మారుతుంది. తర్వాత ఆకులు చిన్నవిగా ముడతలు పడి కణుపుల మధ్య దూరం కూడా తగ్గుతుంది. దీని సవరణకు మనం 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారి చేసుకోవాలి. ఒకవేళ మనం భూసార పరీక్ష ఆధారంగా గమనించినట్లయితే 20 కిలోల జింక్ సల్ఫేట్ను ఎకరానికి వేసుకొని కలిగి ఉన్నట్లయితే ఈ జింక్ లోపాన్ని సవరించుకోవచ్చు. కొన్నిసార్లు మనకు మెగ్నీషియం లోపం కూడా పత్తిలో కనిపిస్తుంది కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ముదిరాకులు అంచులు పసుపు రంగులుగా మారి తర్వాత ఎర్రబడి రాలిపోతాయి. కానీ ఈనలు మాత్రం ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని సవరణకు మనం 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే మెగ్నీషియం లోపాన్ని సవరించుకోవచ్చు. తెలంగాణలో పత్తి పంట కూడా వర్షాధార ఆధారంగానే పండిస్తారు కాబట్టి మనం నీటిని తగ్గట్టుగా వివిధ దశలలో మనం నీటిని వేయించుకోవాలి. తర్వాత ఎరువుల వాడకంలో ఆధునిక పద్ధతులు ఏమైనా ఉన్నాయంటే సీడ్ కంపట్ల డ్రిల్ ఉంది, డ్రోన్ స్ప్రేయింగు, తర్వాత సరైన మోతాదులో ఎరువుల సమయంలో వేసుకోవాలి. తర్వాత మనకు భూసార పరీక్ష ఆధారం కూడా ఎరువులను వేసుకున్నట్లయితే కొద్దిగా లాభదాయకంగా ఉంటుంది. ఈ ఆధునిక సేద్యం వల్ల నేల కాలుష్యం పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమగ్ర వ్యవసాయ యాజమాన్యంలో ఒక భాగమైన వ్యవసాయ వ్యర్థాలు, అంటే పంట కోసిన తర్వాత రైతు ఏం చేస్తున్నాడు అంటే హార్వెస్టర్ తర్వాత కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలు ఉంటాయి కదా, దాన్ని కాల్చేస్తున్నాడు. ఈ విధంగా కాల్చివేయడం వలన ఏమవుతుంది, సూక్ష్మ జీవులు ఉంటాయి కదా, అవి చనిపోవడం జరుగుతుంది. తర్వాత పైపాటుకున్న పోషకాలు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది, అంటే లభ్యత తగ్గిపోతుంది. కాబట్టి రైతు కాల్చకుండా నేలలో కలిదున్నట్లయితే మనకు భూసారం పెరుగుతుంది, మరియు నేల కాలుష్యం కూడా తగ్గుతుంది. అదేవిధంగా నీటిని ఆదా చేసే యాజమాన్య పద్ధతులు ఏమైనా ఉన్నాయంటే మనకు ఒక డ్రిప్ ఇరిగేషన్ కానీ, రైన్ వాటర్ హార్వెస్టింగ్, తర్వాత భూగర్భ జలాలు, తర్వాత చెక్ డ్యాములు. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ అయితే సమర్థవంతంగా పనిచేస్తుంది, దీని ద్వారా చాలా తక్కువగా అవసరం ఉంటుంది. తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, మనం వర్షాలు పడ్డప్పుడు భవిష్యత్తులో నీటి అవసరాలను బట్టి మన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకొని తర్వాత మనకు కూరగాయల పంటలు కానీ అవసరం ఉన్నప్పుడు ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా మనం తర్వాత పంటలకు విచ్చుకోవచ్చు. తర్వాత భూగర్భ జలాలను పెంచుకోవాలి, అంటే ఎప్పుడైనా మనం వర్షాలు పడ్డప్పుడు దాన్ని ఇక్కడ గుంతలు ఇంకిపోయే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మనం నీటి నిర్వహణ కాపాడుకొని తర్వాత పంటలకు వచ్చే విధంగా చూసుకోవాలి. తర్వాత అన్ని పోషకాలు ఒకే విధమైన ఎరువులు లభిస్తాయంటే లభించవు. కొన్నిసార్లు మనకు నత్రజని కావాలంటే యూరియా లాంటివి వేసుకోవాలి, భాస్వరం కావాలంటే ఎస్ఎస్పి లాంటివి వేసుకోవాలి, తర్వాత డిఏపి, భాస్వరం కోసం డిఏపి కూడా వేసుకోవచ్చు. కొన్నిసార్లు పొటాషియం రావాలంటే ఎంఓపి, ఎస్ఓపి లాంటివి ఉంటాయి. ఈ విధంగా ఒక ఎరువును బట్టి పోషకాలు మారుతాయి కాబట్టి అన్ని పోషకాలు ఒక ఎరువులో ఉండవు. కాబట్టి ఈ విధంగా రైతు సోదరులు సమగ్ర ఎరువుల యాజమాన్యం ద్వారా లేదా భూసార పరీక్ష ఆధారిత ఎరువుల సిఫారసు ద్వారా లేదా పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం, సేంద్రియ వ్యవసాయం చేయడం, ఈ విధంగా రైతు సోదరులు చేసుకున్నట్లయితే భూసారం కూడా పెరుగుతుంది, నీటి కాలుష్యం కూడా తగ్గుతుంది, తర్వాత అధిక దిగుబడిని కూడా పొందవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు సమగ్రంగా నీటి యాజమాన్యం తర్వాత పోషక యాజమాన్యం పాటించినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు, నేల కాలుష్యం కూడా తగ్గించుకోవచ్చు. నమస్కారం.
1: ఇంతవరకు మీరు వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువులు, నీటి యాజమాన్యం గురించి పొలాస ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయినాథ్ గారు అందించిన వివరాలు విన్నారు. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో గోబర్ధన్ పథకం గురించి కొరుట్ల పశువైద్య కళాశాల హెడ్ అండ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి గారు అందించే వివరాలు వింటారు.
2: రైతు సోదరులందరికీ నా నమస్కారం. మనం ఇప్పుడు గోబర్ధన్ పథకం, దాని యొక్క లక్ష్యాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. గోబర్ధన్ పథకం మరియు దాని ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్ భారతదేశంలో బయోగ్యాస్ ఆర్ సిబిజీ రంగాన్ని ప్రోత్సహించడం మరియు పెట్టుబడులను ప్రోత్సహించడం మరియు స్థిరమైన వృద్ధిని నడపడానికి ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శిస్తాయి. మనం ఇప్పుడు గోబర్ధన్ పథకం గురించి తెలుసుకుందాం. భారత ప్రభుత్వం ప్రారంభించిన గోబర్ధన్ పథకం దాని ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్ కోసం వార్తల్లో ఉంది. ఇది బయోగ్యాస్ ఆర్ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగంలో పెట్టుబడి మరియు భాగస్వామ్యాన్ని అంచనా వేయడానికి ఒక స్టాప్ రిపోజిటరీగా పనిచేస్తుంది. పశువుల పేడ మరియు వ్యవసాయ అవశేషాలు వంటి సేంద్రియ వ్యర్థాలను బయోగ్యాస్ ఆర్ సిబిజీ మరియు బయో ఎరువులుగా మార్చడం ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం. తద్వారా వృత్తాకార ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల నుండి సంపద ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మనం గోబర్ధన్ పథకం యొక్క వివరాలను తెలుసుకుందాం. మొదటిగా దాని యొక్క లక్ష్యం గురించి తెలుసుకుందాం. గోబర్ధన్ పథకం అనేది వ్యర్థాలను సంపదగా మార్చడంపై దృష్టి సారించిన భారత ప్రభుత్వం యొక్క గొడుగు కార్యక్రమం. ఇది బయోగ్యాస్ ఆర్ సిబిజి ఆర్ బయో సిఎన్జి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని నడపడానికి మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. విజన్. ఇప్పుడు గోవర్ధన్ పథకం యొక్క విజన్ గురించి తెలుసుకుందాం. ఈ పథకం 2070 నాటికి వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల నుండి సంపద ఉత్పత్తి మరియు నికర సున్నా ఉద్గారాలను సాధించాలనే ప్రభుత్వ దృష్టికి అనుగుణంగా ఉంది. ఇది స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం, ఆరోగ్యం మరియు శ్రేష్ఠను మెరుగుపరచడం, స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యాన్ని అందించడం మరియు నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. అమలు చేసే ఏజెన్సీ గురించి తెలుసుకుందాం. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ DDWS గోవర్ధన్ పథకాన్ని అమలు చేయడానికి నోడల్ డిపార్ట్మెంట్. గోవర్ధన్ పథకం యొక్క ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్. ఇటీవలే ప్రారంభించిన పోర్టల్ భారతదేశంలో బయోగ్యాస్ ఆర్ సిబిజి ప్రాజెక్టుల కోసం ఒక ప్రత్యేక రిజిస్ట్రేషన్ నెంబర్ను నమోదు చేయడానికి మరియు పొందేందుకు కేంద్రీకృత వేదికగా పనిచేస్తుంది. బయోగ్యాస్ ఆర్ సిబిజి ఆర్ బయో సిఎన్జి ప్లాంట్లను ఏర్పాటు చేయాలనుకునే ప్రభుత్వం, సహకార మరియు ప్రైవేట్ సంస్థలు, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల నుండి వివిధ ప్రయోజనాలు మరియు మద్దతును పొందేందుకు ఆ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. గోవర్ధన్ పథకం యొక్క లక్షణాలను మనం తెలుసుకుందాం. సేంద్రీయ వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా సంపద మరియు శక్తిని ఉత్పత్తి చేయడం గోవర్ధన్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం. వేస్ట్ టు ఎనర్జీ స్కీమ్, సటాట్ స్కీమ్, SBM, జీ ఫేస్ 2, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మరియు యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వంటి వివిధ మంత్రిత్వ శాఖలు మరియు డిపార్ట్మెంట్ల క్రింద వివిధ కార్యక్రమాలు మరియు కార్యక్రమాలని ఈ పథకం కలిగి ఉంటుంది. ఈ పథకం భారతదేశ వాతావరణ కార్యాచరణ లక్ష్యాలకు దోహదం చేయడం, ఇంధన భద్రతను అందించడం, వ్యవస్థాపకతను మెరుగుపరచడం, గ్రామీణ ఉపాధిని సృష్టించడం, ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు మనం గోవర్ధన్ పథకం యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాం. ఆర్థిక వ్యవస్థ, వివిధ బయోగ్యాస్ ప్రాజెక్టులు, ఆరు నమూనాలు మరియు కార్యక్రమాల కోసం ఒక కన్వర్టెంట్ విధానం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. ODF ప్లస్ లక్ష్యాలు. SBMMG యొక్క ఫీజ్ 2లో వివరించిన ODF ప్లస్ లక్ష్యాలు గ్రామాలలో ఘన వ్యర్థాల నిర్వహణ, జీవ ఆధోకరణం చెందే మరియు నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాల సేకరణ మరియు రవాణాతో పాటు గోవర్ధన్ పథకం పనితీరుపై చాలా వరకు ఆధారపడి ఉంటాయి. ఆవు పేడ వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి సహకార డైరీలు, పారిశ్రామికవేత్తల ద్వారా పశువుల పేడ బయోగ్యాస్ ప్లాంట్ను ప్రోత్సహిస్తున్నట్టు కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆవు పేడ వ్యవసాయ వ్యర్థాలను కంపోస్ట్ బయోగ్యాస్, ఆర్గానిక్ ఎరువులుగా మార్చే ప్రాజెక్టును ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా గోవర్ధన్ పథకాన్ని ఉపయోగించుకొని రైతులు ఎంతో లాభదాయకంగా ముందుకు నడవచ్చని తెలియజేసుకుంటున్నాం. ఇతర పథకాలతో సమకాలీకరణ. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ఉత్పత్తి కర్మాగారాల ఏర్పాటు మరియు ఆటోమోటివ్ ఇంధనాల్లో జీవ ఇంధనం వినియోగానికి మార్కెట్ అనుసంధానాన్ని నిర్ధారించే లక్ష్యంతో సటాట్ స్థిరమైన రవాణా వైపు స్థిరమైన ప్రత్యామ్నాయం లక్షణాలను సాధించడంలో పోర్టల్ మరింత సహాయం చేస్తుంది. మెరుగైన పర్యావరణం. గ్రామీణ భారతదేశం అపారమైన జీవ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు మరియు మెరుగైన పర్యావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఉపాధి కల్పన గురించి తెలుసుకుందాం. బయో వ్యర్థాల ప్రాసెసింగ్, ముఖ్యంగా పశువుల పేడను బయోగ్యాస్ అండ్ సేంద్రీయ ఎరువుగా మార్చడం వల్ల ఉపాధి అవకాశాలు మరియు గృహ పొదుపు అవకాశాలను సృష్టిస్తుంది. గోవర్ధన్ పథకం యొక్క ప్రాముఖ్యత. గోవర్ధన్ పథకం ద్వారా ఇప్పటికీ 650కి పైగా గోవర్ధన్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్ భారతదేశంలో సిబిజి ఆర్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది మరియు ప్రైవేట్ ప్లేయర్ల నుండి ఎక్కువ పెట్టుబడిని ఆకర్షిస్తుంది. ఈ పథకం అమలు ఉద్గారాల తగ్గింపుకు, స్వచ్ఛమైన శక్తిని అందించడానికి, గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతను పెంపొందించడానికి మరియు ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా దోహదపడుతుంది. ఇప్పుడు మనం గోవర్ధన పథకం అంటే ఏమిటి తెలుసుకుందాం.

0: మొగుద్దం పథకం అనేది వ్యర్థాలను సంపదగా మార్చడంపై దృష్టి సారించిన భారత ప్రభుత్వం యొక్క గొడుగు కార్యక్రమం. ఇది బయోగ్యాస్, సిబిజీ, బయో సిఎన్జి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని నడపడానికి మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఒక స్కీమ్, ఒక పథకం. గోబర్ధన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తుంది? గోబర్ధన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, డిడిడబ్ల్యూఎస్ కోసం నోడల్ డిపార్ట్మెంట్గా జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్ను అభివృద్ధి చేసింది. దీనిని https://gobardhan.co.in యాక్సెస్ చేయవచ్చు. గోబర్ధన్ పథకం యొక్క లక్ష్యం ఏమిటనేది తెలుసుకుందాం. గ్రామాలు తమ పశువుల వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు మరియు చివరికి అన్ని సేంద్రీయ వ్యర్థాలను సురక్షితంగా నిర్వహించడానికి మద్దతు ఇవ్వడం ఈ పథకం యొక్క లక్షణం. వికేంద్రీకృత వ్యవస్థలను ఉపయోగించి వారి పశువులు మరియు సేంద్రీయ వ్యర్థాలను సంపదగా మార్చుకునే కమ్యూనిటీలకు ఈ పథకం మద్దతు ఇస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ పథకం గురించి, గోబర్ధన పథకం గురించి, వాటి లక్ష్యాలు, ప్రయోజనాల గురించి తెలుసుకొని ఈ యొక్క పథకాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: ఇంతవరకు మీరు గోబర్ధన్ పథకం గురించి కొరుట్ల పశువైద్య కళాశాల హెడ్ అండ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి గారు అందించిన వివరాలు విన్నారు.
2: ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు పక్కా గృహాలను నిర్మించి ఇస్తూ వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నారు. ముద్రా యోజన ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా చిన్న వ్యాపారాలకు రుణాలను అందిస్తూ పేదలను స్వయం సమృద్ధులుగా మారుస్తున్నారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్, ఉజ్వల మిషన్ ద్వారా పేద మహిళల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచడం జరుగుతోంది. ఆకలి లేని సమాజమే ఆరోగ్యకరమైన దేశానికి మూల స్తంభం. అందుకే వీటన్నింటితో పాటు దేశంలోని 80 కోట్లకు పైగా జనాభాకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్ అందిస్తూ వారికి ఆహార భద్రతను కల్పిస్తున్నారు. ఆ వివరాలను మనకు అందిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖ అధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు. విందామా.
1: భారత కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశ సమూల మార్పుకి, సమగ్రమైన సంక్షేమానికి వికసిత్ భారత్ని సంకల్పించారు. ఈ వికసిత భారత్ కార్యక్రమంలో ఒక ముఖ్య అంశం ఏమిటంటే ప్రజలకు ఆహార భద్రత కలగజేయడం, ఆకలి రహిత సమాజాన్ని నిర్మించడం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వారు నిర్ధారించిన ఒక అత్యున్నతమైనటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఇది దేనికోసం సంకల్పించారంటే ఎవరికైనా సరే ఆహార భద్రత ఉండాలి, ముఖ్యంగా పేదవారికి. ఎవరైతే చాలా అణచివేయబడి ఉంటారో వారికి ఈ సౌకర్యం అందజేయబడాలి. ఇటువంటి కుటుంబాల మీద ఆర్థిక భారం తగ్గించాలి. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలి. తర్వాత మనకి ఆహారం ఏదైతే ఉందో అది అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా చూడాలి. ఈ కార్యక్రమానికి ప్రేరణ ఏమిటంటే కోవిడ్ సంక్షోభ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు, అసంఘటిత కార్మికులు, ఇటువంటి వారంతా కూడా పని లేక ఇబ్బంది పడే సమయంలో వారికి ఆహార భద్రత ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా తలకి 5 కిలోలు బియ్యం ఇవ్వటం మొదలుపెట్టారు. అదే ఈ మహత్తరమైన కార్యక్రమానికి అంకురార్పణ చేయడం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే అద్భుతమైన నామధేయం పెట్టడం కూడా జరిగింది. ఇక ఈ కార్యక్రమాన్ని 2024 జనవరి 1 నుంచి 5 సంవత్సరాల పాటు నిరవధికంగా కొనసాగించడానికి, అంటే 31 డిసెంబర్ 2028 వరకు కూడా ఈ కార్యక్రమం అమలులో ఉంటుంది. దీనికోసం 81 కోట్ల 35 లక్షల లబ్ధిదారులకి ఈ లబ్ధి చేకూరుతుంది. మొత్తం మన గ్లోబ్ ఏదైతే ఉందో, మన ప్రపంచ చిత్రపటం ఏదైతే ఉందో, అందులో ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా ఇంత సార్వజనికంగా ఇంతమందికి ఒక సంక్షేమ పథకం అందడం ఇదే మొదటిసారి. ఇటువంటి పథకానికి వేరే సాటి ఏది కూడా లేదు. ఈ పథకంలో ముఖ్యంగా అంత్యోదయ అన్న యోజన అని, అంటే పేదవారిలో మరింత పేదవారు, రిక్షా కార్మికులు, పాములు పట్టుకునేవాళ్ళు, గిరిజనులు, వీరందరికీ కూడా మనం బియ్యం కుటుంబంలో ఎంతమంది ఉన్నారు నిమిత్తం లేకుండా ఇచ్చేదే అంత్యోదయ అన్న యోజన కార్యక్రమం. దాన్ని కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన చట్టం కిందకి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో వారు తమ రాష్ట్రంలో పేదలను గుర్తించి వారికి సబ్సిడీపై రేషన్ ఇచ్చే రేషన్ కార్డులు లేదా రైస్ కార్డులు ఇచ్చి ఉన్నారు. అటువంటి కార్డుదారులకి కూడా ఈ పథకం ద్వారా కేంద్రం ఉచితంగా

0: ఇచ్చే విధంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ కూడా తలకి 5 కిలోల లెక్కన బియ్యం ఉచితంగా అందజేయబడతాయి. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి మన ప్రజానీకంలో చాలా ఎక్కువ భాగానికి ఇది చేరుతుందన్నమాట. దీనికోసం 2.13 లక్షల కోట్లు సబ్సిడీగా భరించాల్సి వస్తున్నప్పటికీ దీనిని 5 సంవత్సరాలకి పెంచడం వల్ల 11.8 లక్షల కోట్లు భారం భరించాల్సి వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ ఆహారం అందాలి, ఉచితంగా అందాలి అని ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా 1 నేషన్ 1 రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారులు వేర్వేరు రాష్ట్రాల్లో పనుల కోసం వెళ్ళినా అక్కడ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా బలవర్ధక పదార్థాలు కలిపిన ఫార్టిఫైడ్ రైస్ కూడా ఈ పథకంలో అందజేయటం జరుగుతుంది. ప్రజలందరి కోసం పేదల్లోకెల్లా పేదలకు అందజేయడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఒక మహత్తర కార్యక్రమం అని అందరూ గుర్తించాలని ప్రార్థిస్తున్నాను.
1: అంతర్జాతీయ సంస్థలు, భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం దేశంలో పేదరికం వేగంగా తగ్గుతోందని స్పష్టమవుతోంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, UNDP, గ్లోబల్ MPI మరియు వరల్డ్ బ్యాంక్ పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అత్యధిక సంఖ్యలో ప్రజలను పేదరిక కోరల నుండి రక్షిస్తున్న దేశంగా భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తోంది. భారతదేశం సాధిస్తున్న ఈ విజయాలకు కారణం మన దేశంలో పేదరిక నిర్మూలన అనేది తక్షణ రక్షణ మరియు శాశ్వత ఎదుగుదల అనే 2 కీలక అంశాలపై సాగడమే. జిల్లా స్థాయిలో పౌర సరఫరాల శాఖ మరియు సాంఘిక సంక్షేమ శాఖ 2 ముఖ్యమైన ఇంజన్లుగా పనిచేస్తూ పేదరిక నిర్మూలన పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నాయి. పౌర సరఫరాల శాఖ పేద కుటుంబం ఆకలితో బాధపడకుండా కాపాడితే, సాంఘిక సంక్షేమ శాఖ ఆ కుటుంబం పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడడానికి అవసరమైన విద్య, ఉద్యోగ అవకాశాలను వారికి అందిస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారి ద్వారా.
2: అందరికీ నమస్కారం. నేను సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశాఖపట్నం జిల్లా K. రామారావు. సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలోనూ కేంద్ర స్థాయిలోనూ షెడ్యూల్డ్ కులాల ప్రజల అభివృద్ధి కోసం అనేక పథకాలను చేపడుతుంది. కేంద్రంలో కేంద్ర సామాజిక సంక్షేమం మరియు సాధికార మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్రంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమం సాధికారత మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యంగా 3 అంశాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో మొదటిది విద్యా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం. ఇందులో విద్యార్థులను వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్చించి వారి తాలూకా నాణ్యమైన విద్యకు అవసరమైన చర్యలు తీసుకుని వారిని ఉన్నత విద్యావంతులుగా చేర్చడం, విద్యావంతులైనటువంటి వారు సెమీ విద్యావంతులందరికీ కూడాను అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వారు స్వయం ఉపాధి పథకాలు చేపట్టడానికి, జీవితంలో ఆదాయ ఆర్జనకు అవసరమైనటువంటి ఉపాధి మార్గాలు చేపట్టడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది. 2వ అంశమైనటువంటి ఉపాధి అవకాశాల కల్పనలో విధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ వారు మరియు బ్యాంకుల సౌజన్యంతో వారికి సబ్సిడీతో కూడినటువంటి వివిధ లోన్లను మంజూరు చేసి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి నైపుణ్యాలు అభివృద్ధి చేసి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆదాయ ఆర్జన కోసం అవసరమైనటువంటి చర్యలు చేపడు. 3వ అంశం సామాజిక న్యాయం. ఆత్మన్యూనత కలిగించే అంశాలకు సంబంధించినటువంటి ఏవైనా చర్యలు చేపట్టినప్పుడు అటువంటి చర్యలు చేసినటువంటి వారు చట్టబద్ధంగా శిక్షార్హులు. అలా వాటిని శిక్షించడం పాటు షెడ్యూల్డ్ కులాల ప్రజలకు ప్రభుత్వం కూడాను ఆర్థికంగా చేయూతనివ్వడం, వారి ఉపాధి అవకాశాలకు అవకాశం ఉన్నంత వరకు కూడా సహాయం చేసి వారిని సమాజంలో అందరితో సమానంగా ఆత్మగౌరవంతో బ్రతకడానికి అవసరమైనటువంటి చర్యలని చేపట్టడం జరుగుతుంది. ఈ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని షెడ్యూల్డ్ కులాల ప్రజలు అభివృద్ధి చెందాలని, వారి పిల్లల్ని అధికంగా

0: ఉన్నత విద్య వరకు కూడా వారు విద్యావంతం చేయటం, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ఉపయోగించుకుంటూ వారు పిల్లల్ని చదివించాలని, అలాగే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారి జీవితంలో మంచి ఆదాయాలు సంపాదించే ఉపాధి పనులు చేపట్టవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సదుపాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చాయి కాబట్టి వాటిని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.
1: దేశ ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి, పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ద్వారా నేడు భారతదేశం పేదరిక నిర్మూలనలో చారిత్రాత్మక విజయాలను సాధిస్తోంది. ప్రజలకు ఉపాధిని కల్పించడం, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడం, సంక్షేమ సాధికారత కార్యక్రమాలకు నాంది పలకడం, మహిళల్ని స్వావలంబన దిశగా నడిపించడంతో పాటు అందరికీ సమానంగా విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఆత్మనిర్భర్ భారతాన్ని ఆవిష్కరించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది నేటి భారతం. అయితే పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం అనేవి కేవలం ప్రభుత్వ కర్తవ్యం మాత్రమే కాదు, అది మనందరి బాధ్యత కూడా. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే నవభారత నిర్మాణానికి జరుగుతున్న ఈ పవిత్ర సామాజిక యజ్ఞం పరిపూర్ణమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8 గంటలు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి. శివరామరాజు ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం శివరామరాజు సినిమా నుండి ఈ పాట

సృష్టి కార్యక్రమంలో మీరు విన్న పాట స్వర్ణకమలం సినిమా నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్ మరి వారి కుటుంబ సభ్యులు. అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 3వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 నవీన్ కంటి ఆసుపత్రి కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతబిందు శుక్లాలు, రెటీనా సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట జీవిత చక్రం. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీష్ తమన్ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం.

అభిరుచి ఉంటున్న శ్రోతలకు ఒక గమనిక. జూలై నెల 3వ తేదీ శుక్రవారం ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల మానసిక సమస్యలు పరిష్కార మార్గాల గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట గూడో బుటాని. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతల్ గ్రామం నుండి కాన్గుల గోపాల్ గారు. వీరి కోసం గూడో బుటాని సినిమా నుండి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో మీరు విన్న పాట పవిత్ర బంధం సినిమా నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్, అజయ్, ఆదిత్య మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం పవిత్ర బంధం నుండి సినిమా పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ప్రేమ కావాలి. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరందరి కోసం ప్రేమ కావాలి సినిమా నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట చిన్నల్లుడు ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు, సారంగపూర్ నెహ్రూ నగర్ నుండి సంధ్యారాణి, దీపిక, స్పందన, సౌమ్య, ప్రద్యున్, కిరణ్, నిఖిల్, కార్తీక్ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం చిన్నల్లుడు సినిమా నుండి ఈ పాట.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో చివరగా వినండి గ్యాంగ్ లీడర్ ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మీరెడ్డి కాలనీ నుండి జాగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బండి కిషోర్, హరిప్రియ, మహర్షి, ఆనంద్, సరోజిని, భార్గవి మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం గ్యాంగ్ లీడర్ సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

మీరు విన్న పాట గిల్లి కజ్జాలు సినిమా నుండి. ఇప్పుడు వినండి మెకానిక్ అల్లుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఈ పాట.

మీరు విన్న పాట భరత సింహారెడ్డి సినిమా నుండి రాజేష్ మహాలక్ష్మి గారు పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట గౌరీ సినిమా నుండి సునీత సందీప్ పాడిన ఈ పాట.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. మీరు విన్న పాట మధుమాసం సినిమా నుండి. ఇప్పుడు వినండి భలే దొంగ సినిమా నుండి.

సినీ గీతాలలో మీరు విన్న పాట వరం సినిమా నుండి. ఇప్పుడు వినండి వసంతం సినిమా నుండి హరిహరన్ పాడిన ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:10 దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz మరియు న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.